ఆకాశవాణి అనంతపురం కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 12వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ సోమవారం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తున్నది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో డాక్టర్ కుందుర్తి సత్యనారాయణ మూర్తి గారు విరచించిన శివకీర్తనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ పి రామకృష్ణారావు.
1: ప్రపంచంలో అత్యంత పురాతన మతం బౌద్ధం. దీనికి మూలం బౌద్ధ ధర్మం. గౌతమ బుద్ధుడు దీని ప్రవక్త. కాలక్రమంలో బౌద్ధం అనేక శాఖలుగా అభివృద్ధి చెంది అనేక దేశాలలో విస్తరించి ఆయా దేశాల సాంస్కృతిక వ్యవస్థలకు అనుగుణంగా మార్పు చెంది ఆచరణలో ఉన్నది. గౌతముడు బోధించిన ధర్మాలు ఈనాటి వ్యవస్థకు ఆచరణయోగ్యం అనడంలో అతిశయోక్తి ఉండదు. మతం ఏదైనా, ఎవరిదైనా, దానిలోని మంచిని గ్రహించటం మానవులుగా మన కర్తవ్యం. పరమజిజ్ఞాసువైన గౌతముని ఈ ప్రపంచంలోని జరామరణాది విషయాలు కలవరపరిచాయి. ఆనాటి మతాలు, ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలు, అవి అందించిన జీవన విధానాలు ఆయనకు తృప్తినివ్వలేదు. సన్యాసమే తరుణోపాయమని భావించి తన 29వ ఏట తపోదీక్షకు బయలుదేరి మితాహారంతో ధ్యానం చేసి సంబుద్ధత్వాన్ని పొంది బుద్ధుడైనాడు. ఆయన ప్రబోధించిన ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గమే మనందరకు ఈనాటి వినదగు మాట. జీవిత దుఃఖాన్ని ఒక రోగంగా భావించి దానిని నిర్మాణాత్మకంగా పరిశీలించి కారణాన్ని నిర్ధారించి నివారణా మార్గాన్ని గ్రహించి నిర్దేశించిన ఒక మహావైద్యుడు గౌతమ బుద్ధుడు. ప్రపంచంలో దుఃఖమున్నదని గ్రహించటం ఆర్య సత్యాలలో ప్రథమం. ఈ దుఃఖానికి కారణమున్నదని గ్రహించటం రెండవది. ఆ కారణమే తృష్ణ అని గుర్తించటం మూడవ ఆర్యసత్యం. ఆ తృష్ణను నాశనం చేసే మార్గం అష్టాంగ మార్గమని గుర్తించి అనుసరించటమే నాలుగవ ఆర్యసత్యం. అష్టాంగ మార్గాన్ని మధ్యమార్గమని అంటాడు గౌతమ బుద్ధుడు. దీనిలో 8 అంగాలు ఉన్నాయి. వీటిని అనుసరించటం ద్వారా వ్యక్తిగత, సామాజిక వికాసం ఎలా సిద్ధిస్తాయో పరిశీలిద్దాం. గౌతముడు బోధించిన 4 ఆర్యసత్యాలను అర్థం చేసుకోవటం సమ్యగ్దృష్టి అంటారు. ఇది శాంతిదాయకం. మానవులందరికీ సౌఖ్యాన్ని చేకూర్చేది నిస్వార్థమైనది సమ్యక్ సంకల్పమని, ఇది సమాజాభివృద్ధికి ఎంతైనా అవసరమని అంటాడు. సమ్యక్ వచనము 3వ అంగం. అన్యోన్య సౌఖ్యదాయకమైన మాటలు, సత్య భాషణ అందరికీ మంచిది. అసత్యం, పరుషవాక్కు, పరస్పర నింద సమాజంలో అలజడిని సృష్టిస్తాయి. కావున సమ్యక్ వచనం అవసరం అంటాడు గౌతముడు. సంఘానికి హానికరాలైన హత్యలు, దొంగతనాలు, వ్యభిచారము మొదలైన క్రియలను వదలి సమాజాభ్యుదయానికి దోహదపడే క్రియలను ఆచరించాలి. అదే సమ్యక్ కర్మ అంటాడు. ఇది 4వ అంశం. దురాలోచనలను నశింపచేసుకుని సదాలోచనలతో గడిపి వాటినే అభివృద్ధిపరుచుకునే సాధన సమ్యక్ వ్యాయామము. ఇది 5వ అంగము.

0: సంఘానికి హాని కలిగించే జీవన విధానాన్ని విసర్జించి మంచి పద్ధతిలో జీవితాన్ని గడపాలని ఆశించుటయే సమ్యక్ అజీవనము. ఇది 6వ అంగము. ఈ శరీరము అపవిత్ర పదార్థాలమయమని గ్రహించి దుష్ప్రభావాలను కలిగించే వస్తువులను విసర్జించటానికి చేసే ప్రయత్నమే సమ్యక్ స్మృతి. ఇది 7వ అంగము. చివరి అంగము సమ్యక్ సమాధి. 4 రకాలైన ధ్యాన గతులతో సంబుద్ధత్వాన్ని సాధించుటయే సమ్యక్ సమాధి. ఇది సాధించిన వానికి సర్వం సమానమని, భేదము భౌతికం మాత్రమేనని గ్రహిస్తాడు. కాలం వేరైనా ఈనాటి మానవుల సమస్యలు, సామాజిక స్థితిగతులు ఆనాటికన్నా భిన్నమైనవేవీ కావు. గౌతమ బుద్ధుని బోధ సార్వత్రికము, సార్వజనీనము. ఆర్య అష్టాంగ మార్గము ఈనాటి సమస్యలకు ఒక దివ్య ఔషధం అనడం అతిశయోక్తి కాదు.
1: రైతు సోదరు,
2: వినదగు మాట విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి రామకృష్ణారావు, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు సుదులు. ఖరీఫ్ సాగుకు సమాయత్తం. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి సంపత్ కుమార్ గారు అందిస్తున్న వివరాలు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ మనం ఖరీఫ్ సీజన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే ఏ విధంగా ఈ ఖరీఫ్ సీజన్కు సమాయత్తం కావాలి అనేటువంటి విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో దాదాపుగా మనకు 8 లక్షల హెక్టార్ల వరకు ఖరీఫ్లో సాగు అవుతుంది. మరి ఇందులో వర్షాధారంగా వేరుశనగ, కంది, ఆముదము, పెసలు లాంటి పంటలు, మరి నీటి ఆధారం ఉన్నటువంటి ప్రాంతంలో కొంత వేరుశనగ, మరి వరి, మొక్కజొన్న లాంటి పంటలు రైతులు సాధారణంగా సాగు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజను ఇప్పుడు మేలో కురిసినటువంటి ఈ వర్షాలకు మనం దాదాపుగా ప్రారంభమైందనే చెప్పుకోవాలి. చాలా చోట్ల జిల్లా వ్యాప్తంగా మరి ఇప్పుడు సేద్యాలు కూడా మొదలయ్యాయి. కాబట్టి మనం ఏ విధంగా ఈ కాబోయేటువంటి ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు సమాయత్తం కావాలి అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు కురిసినటువంటి వర్షాలకు బాగా లోతు దుక్కులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంకా ఏ విధంగా ఇది ప్లాన్ చేసుకోవాలి అంటే, రైతులు ఏ ఏ పంటలు, ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వేరుశనగ, కంది మరియు పెసలు, ఆముదము, వరి, మొక్కజొన్న, ఈ పంటలన్నింటిలోనూ ఏ పంటలు వేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఒక ప్రణాళిక రైతులందరూ కూడా ఆలోచన చేసుకొని, మరి వాటికి అవసరమైనటువంటి విత్తనాన్ని సమకూర్చుకొని, మరి ఏ ఏ మందులు అవసరమవుతాయి, ఎరువులు ఏ ఏ పైర్లకు ఏ ఏ ఎరువులు వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్ధంగా తయారు చేసుకొని ఇవన్నీ కూడా సమకూర్చుకొని మనం సిద్ధం చేసుకున్నట్లయితే ఈ ఖరీఫ్లో విజయవంతంగా ఈ పంటలను మనం పండించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ పంటల యొక్క ప్రణాళిక చాలా జాగ్రత్తగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకు పంట రకాలు మనం చూసినట్లయితే, మన పంట రకాలు వేరుశనగలో కానీ కంది, ఆముదము, పెసర మంచి రకాలు, అధిక దిగుబడినిచ్చేటువంటి మంచి రకాలు ఉన్నాయి. ఈ రకాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతు సోదరులు. మనం వేసేటువంటి పంటలు, ఈ పంటల యొక్క విస్తీర్ణం కూడా మనం నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు చూసినట్లయితే, 10 ఎకరాల్లోనూ ఏకపంటగా ఒకే పంట వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పంట మార్పిడి చేసుకోవాలి, అంతర పంటలు వేసుకోవాలి, అలాగే ఈ యొక్క రకాలు కూడా నాణ్యమైనటువంటి రకాలను కూడా ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు సాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మొత్తం 10 ఎకరాలు వేరుశనగే వేసుకునేటువంటి అలవాటు చాలామందికి ఉంది. అలా కాకుండా ఇప్పుడు మనకు వివిధ పంట కాలాల్లో కోతకొచ్చేటువంటి రకాలు, అంటే 2 నెలలు, 3 నెలలు, 4 నెలల వ్యవధిలో మనకు

కోతకు వచ్చేటువంటి పంటలు, మనకు స్వల్పకాలిక పంటలు చూసినట్లయితే మనకు కొర్ర, పెసలు. కొర్ర మనకు దాదాపుగా 60 రోజుల నుంచి మనకు 90 రోజుల లోపల పంట పూర్తి అవుతుంది. ఈ 60 నుంచి 90 రోజుల లోపల పూర్తి అయ్యేటువంటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిలో రైతు మంచి రకాన్ని, మంచి పంటను ఎంపిక చేసుకోవాలి. అలా పెసలు తీసుకున్నట్లయితే పెసలు కూడా మనకు 60 నుంచి 90 రోజుల వ్యవధిలో కోతకు వచ్చేటువంటి రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పల్లాకు తెగులు బాగా సమస్యగా ఉంది. ఈ పల్లాకు తెగులు తట్టుకునేటువంటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి పెసల్లో. కాబట్టి ఇటువంటి పంటల ప్రణాళిక చేసుకోవాలి. అలాగే మనకు కంది తీసుకున్నట్లయితే కంది జూన్ జూలైలో వేసుకుంటే మనకు జనవరి ఆఖరి ఫిబ్రవరిలో కోతకు వస్తుంది అన్నమాట. ఇందులో దాదాపుగా 4.5 నెలల నుంచి 5.5-6 నెలల పంట కాలం ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. అంటే ఇందులో కందిలో స్వల్పకాలిక రకము, మధ్యకాలిక రకాలు, అలాగే దీర్ఘకాలిక రకాలు అని 3 విభాగాలుగా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒకే పంటను, ఒకే కాల వ్యవధిలో ఉన్నటువంటి పంటను కాకుండా ఈ విధంగా వేరుశనగ ఒక 3 నుంచి 4 ఎకరాల వరకు, అలాగే కంది ఒక 2 నుంచి 3 ఎకరాల వరకు, అలాగే ఆముదము ఒక 2 నుంచి 3 ఎకరాల వరకు, అలాగే పెసలు, ఈ విధంగా పంటల ప్రణాళికను మనం రచించుకున్నట్లయితే ఇందులో రైతుకు దాదాపుగా 6 నెలల వరకు పనులుంటాయి. ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒక్కొక్క పంట అయిపోతూ వస్తుంది. ఒకేసారి ఈ కూలీల అవసరం కూడా తప్పిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం వర్షాధారంగా ఎక్కువ పండించేటువంటి పరిస్థితుల్లో, వర్షాధార పరిస్థితుల్లో ఏంటంటే ఏకపంటగా వేసుకున్నట్లయితే ఏదైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ లేకుంటే మనకు పడేటువంటి వర్షం సరైన మోతాదులో సరైన సమయంలో పడకపోయినప్పుడు పంటంతా కూడా నష్టపోయి రైతు అప్పుల పాలు అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాకుండా నేను చెప్పిన విధంగా పంట ప్రణాళిక మనం చూసుకున్నట్లయితే మనకు 10 ఎకరాల్లో ప్రతి 2 లేదా 3 ఎకరాలకు ఒక్కొక్క పంట వేసుకున్నట్లయితే, స్వల్పకాలిక రకం పంట వేసుకుంటే మనకు 2 నెలల్లో ఒక పంట కోతకు వస్తుంది, 3 నెలల్లో ఇంకొక పంట కోతకు వస్తుంది, 4 నెలలకు ఇంకొక పంట కోతకు వస్తుంది, 5 నెలలకు ఇంకొక పంట కోతకు వస్తుంది. ఈ విధంగా దాదాపుగా 6-7 నెలల వరకు రైతులకు, రైతు కూలీలకు పని ఉంటుంది. ఒక పంట ఏదైనా ఫెయిల్ అయినప్పటికీ కూడా మిగతా 3 పంటలు మనం విజయవంతంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వల్పకాలిక పంటలు ఫెయిల్ అయితే అంటే మాన్సూన్స్, అంటే ఈ ఋతుపవనాలు ప్రారంభంలో కనుక సరిగా రాక, ప్రారంభంలో వర్షాలు సరిగా రాకపోతే స్వల్పకాలిక రకాలు, స్వల్పకాలిక పంటలు దెబ్బతింటాయి. కానీ దీర్ఘకాలిక పంటలు రైతుకు ఖచ్చితంగా లాభం వస్తుంది. అదే ఈ యొక్క ఋతుపవనాలు మధ్యస్థ దశలో, అంటే మనకు సెప్టెంబరు అక్టోబర్లో దెబ్బతీసిందనుకోండి, ప్రారంభ దశలో వర్షాలు బాగా పడతాయి. ఆ దశలో మనకు ఈ కొర్ర, తర్వాత ఈ పెసలు, వేరుశనగ విజయవంతమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా చాలా వరకు ఏకపంటగా రైతులు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏకపంట విధానానికి స్వస్తి పలికి మనం బహుపంటల విధానము ఇందులో 2 రకాలు. మనం అంతరపంటలుగా వేసుకుంటే పద్ధతి ఉంది. అంతరపంటలుగా కాకుండా 2 ఎకరాలు 2 ఎకరాలు 2 ఎకరాలు, ఒక పంట ఆ విధంగా వేసుకున్నట్లయితే రైతుకు ఖచ్చితంగా ఈ 4 పంటల్లో ఒక పంట నష్టపోయినా మిగిలిన 3 పంటలు విజయవంతమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు బహుపంటల విధానానికి మొగ్గు చూపాల్సినటువంటి పరిస్థితి చాలా అవసరం, ముఖ్యంగా వర్షాధారం. అదే నీటి ఆధారం కింద అనుకోండి, నీటి ఆధారం ఉన్నటువంటి రైతులు ఈ విధంగా బహుపంటల విధానానికి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ బహుపంటల విధానం అనేటువంటిది ఇన్సూరెన్స్గా చెప్పుకోవచ్చు. ఇన్సూరెన్స్గా అంటే ఒక పంట ఫెయిల్ అయినా ఇంకొక పంట మనకు లాభం వస్తుంది. అలాగే అంతరపంటలు కూడా అవసరం. అంతరపంటలు ముఖ్యంగా మనకు దీర్ఘకాలిక పంటలు తీసుకున్నట్లయితే దీర్ఘకాలిక పంటలు ఎత్తుకునేటువంటి దూరం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు కంది తీసుకుంటే సాలుకు సాలుకు మధ్య దూరం 3 నుంచి 4 అడుగుల వరకు ఉంటుంది. ఇందులో కూడా మనం దీర్ఘకాలిక రకాలు, కందిలో దీర్ఘకాలిక రకాలు వేస్తే 4 నుంచి 5 అడుగులు సాలుకు సాలుకు మధ్య దూరం కూడా పెట్టుకునేటువంటి రకాలు ఉన్నాయి. మరి అటువంటి సమయంలో ఈ యొక్క వరుసకు మధ్య దూరాన్ని ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మనం ఉపయోగించుకునేదానికి విధంగా
మనం అంతర పంటలు అనేది చాలా అవసరమవుతుంది. ఇందులో ముఖ్యంగా కంది, ఆముదం తీసుకున్నట్లే ఇవి దీర్ఘకాలిక పంటలు. దీర్ఘకాలిక పంటలు అంటే ఇవి 5 నుంచి 6 నెలల వరకు సమయం ఉంటుంది. ఇందులో మనకు 2 నెలలను

0: నుంచి 3 నెలల లోపల కోతకు వచ్చేటువంటి పంటలు, ఉదాహరణకు ఇందులో కొర్ర కానీ పెసలు కానీ వేరుశనగ ఇలాంటివి మనం అంతర పంటలుగా వేసుకున్నట్లయితే రైతుకు దాదాపుగా 1.5% రెట్టింపు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు సమాయత్తం ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి సంపత్ కుమార్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి.

ఖరీఫ్ సాగుకు సమాయత్తం ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి సంపత్ కుమార్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తున్నది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇక వార్తల్లోని వివరాలు. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ
1: హమారే యహాన్ గర్మీ సే లడ్నే కా తరీకా కై బార్ రసోయి మే భీ మిల్తా హై. आपने भी देखा होगा, जैसे जैसे गर्मी बढ़ती है वैसे वैसे घर की रसोई का स्वाद बदल जाता है, रसोई का प्रकार बदल जाता है, कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं, और फिर शुरू होता है देसी पेय का दौर. देसी पेय से आप भी परिचित हैं.
0: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ

0: కావలి, ఆత్మకూరు, మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: గ్రామీణ భారత నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తి దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలోనూ కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12 గంటైనా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు, అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య

ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నవలాశ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 8వ భాగం, రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో డాక్టర్ ఏఏ నాగేంద్ర గారి స్వీయ కవితలు, చివరగా భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ, రచన ఎస్ జోగినాయుడు, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 అనంతపురం జిల్లాలో జానపద కళాకారులు, ఈ అంశం గురించి డాక్టర్ సి శివన్న గారి ప్రసంగం వింటారు. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 12:00 హిందీలో వార్తా ప్రసారం, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు. పన్నెండు గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు వింటారు. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే విరాట పర్వం కీచక వధ చెంచు నాటకం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:30

8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు. రాత్రి 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ హ్లైంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకొచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ హ్లైంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్లో జరుగుతుంది. 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి

నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బలం 41కి పెరుగుతుంది. 290 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ఖేత్ బచావ్ అభియాన్ ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. నెల రోజుల పాటే సాగే ఈ ప్రచారం ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపైన ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చెరో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి చెరొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్ట్రలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డు చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్కే ప్యార్ కర్కే బెఠే, తుమ్నే పుకార్ ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతానికి కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడి ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది.
ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్

0: బెంగళూరు వరుసగా రెండోసారి కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ హ్లైన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 28వ శ్లోకం. అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః

అయుక్తః తన పని మీద ఏకాగ్రత లేనివాడును, ప్రాకృతః పామర స్వభావం గలవాడును, స్తబ్ధః వినయం లేనివాడును, శఠః మాయలమారియును, నైష్కృతికః స్వార్థపరుడై పరుల పనులు పాడు చేసేవాడును, అలసః సోమరియును, విషాది ఎప్పుడూ ఈసురోమంటూ బాధపడుతూ ఉండేవాడు, చ మరియు దీర్ఘసూత్రి కర్తవ్యాలను వాయిదా వేసుకుంటూ మొదలుపెట్టిన పనులను సాగదీసుకుంటూ ఉండేవాడును అయినటువంటి కర్త కార్యనిర్వర్తకుడు, తామసః తమోగుణ ప్రధానుడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః

అర్జున, కొందరు చేసే పని మీద ఏకాగ్రత లేక వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. చదువుకున్నవారై వయస్సు వచ్చిన వారై ఉండి కూడా పామరులలాగా పిల్లలలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి ఎంత గొప్పవారిని చూసినా తల వంచబుద్ధి కాదు. మాయమాటలు చెప్పి తమ స్వార్థం గడుపుకోవడమేగాక ప్రక్కవారి పనులు కూడా పాడు చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులలో చురుకుగా ఉండే వీరు తమ కర్తవ్యాల దగ్గరికి వచ్చేసరికి సోమరిపోతుల్లాగా ఉంటారు. అది చాలక ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన వారిలాగా ఈసురోమంటూ బాధపడుతూ ఉంటారు. చేయవలసిన పనిని వీలైనంత వరకు మొదలు పెట్టనే పెట్టరు. తప్పనిసరి మొదలు పెడితే దాన్ని అలా సాగదీస్తూనే ఉంటారు. ఇలాంటి వాడే తామసకర్త. ఇవన్నీ మానసిక రుగ్మతలు వంటివే, తమోగుణ లక్షణాలలో చెప్పినవేనని మనం గుర్తించాలి. అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః

భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. శ్రోతలకు శుభోదయం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి వి పద్మలత. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక నవలాశ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 8వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో డాక్టర్ ఏఏ నాగేంద్ర గారి స్వీయ కవితలు. చివరగా భక్తిమాల కార్యక్రమాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఒక పాట.

0: పాట విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. జనగణన 2027లో భాగంగా తొలిదశ గృహగణన కార్యక్రమాన్ని మరో వారం రోజులు పొడిగించారు. ఈ నెల 6 దాకా ఇళ్ల లెక్కింపు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేసింది. ధర్మవరం పట్టణంలోని ఇస్కాన్ ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. పూరి జగన్నాథ, బలదేవ, సుభద్రలకు భక్తులు, పురోహితులు 350 కిలోల మామిడికాయలతో అలంకరించి విశేష పూజలు చేశారు. ఆధ్యాత్మిక భావన ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన ముఖ్య లక్షణమని, మానసిక రుగ్మతలకు సేవలు చక్కగా ఉపయోగపడతాయని ఇస్కాన్ ఆలయ గురువు సురేష్ తెలిపారు. ప్రతి సోమవారం తరహాలోనే ఈ నెల 1వ తేదీ సోమవారం కూడా కలెక్టర్ కార్యాలయ రెవెన్యూ భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకే వినతుల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. ఏ సమస్య ఉన్నా అర్జీ ఇవ్వవచ్చన్నారు. గతంలో

0: ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాకపోతే తగిన రసీదు వెంట తీసుకుని రావాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్ రైల్వే డివిజన్ విశాఖ జోన్లోకి విలీనమైంది. సోమవారం నుంచి విశాఖలోని సౌత్ కోస్ట్ జోన్లోకి గుంతకల్ డివిజన్ వెళ్లనుంది. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ జోన్లో గుంతకల్ డివిజన్ ఉన్న విషయం తెలిసిందే. 50 ఏళ్ల క్రితం తమిళనాడులోని సదరన్ రైల్వేలో ఈ డివిజన్ ఉండేది. ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వేలోని విశాఖ జోన్లోకి విలీనమవగా ఇప్పటికే అధికారులు దక్షిణ మధ్య రైల్వే అనే పేర్లను బోర్డుల నుంచి తొలగిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు ముంగారు సేద్యానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా అంతటా వర్షం కురిసింది. పొలాలను దుక్కులు దున్నడం, విత్తనాలు ఎరువులను ముందస్తుగానే సమకూర్చుకోవడం వంటి పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల పాటు ఖరీఫ్ సీజన్ ఉంటుంది. మెట్ట సాగులో వర్షాధారంగా వేరుశనగ, కంది, పత్తి పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాకు ఈ ఏడాది సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించారు. విత్తన రాయితీలు కూడా వచ్చాయి. వేరుశనగతో పాటు పెసర, రాగి, కొర్ర విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. 40% రాయితీతో వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేస్తారు. పచ్చిరొట్ట ఎరువులు, జనుము, పిల్లి పెసర, జీలుగా వంటివి అందుబాటులో ఉంచారు. ఇవన్నీ 50% రాయితీతో ఇస్తున్నారు. రానున్న 4 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనులు చేసుకునే రైతులు, కూలీలు, గొర్రెలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని, కాంక్రీటు భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. వర్షాలకు పంటలు ముంపునకు గురవకుండా నీరు బయటకు వెళ్లేలా అన్నదాతలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మీరింతవరకు వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి నవలా శ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 8వ భాగం. రచన శ్రీమతి జలంధరా.

నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 8వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన సాడిస్ట్ భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ అన్నది తన పెదనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనవుతుంది. హాస్పిటల్కు వచ్చిన మొదటి రోజే స్వప్న అనే రోగి మాదక ద్రవ్యాలకు బానిస అని తెలుసుకుని ఆమె అలా కావడానికి కారణాలు కృష్ణ ద్వారా విని చలించిపోతుంది. ఆమెను బాగు చేయడంలో అతనికి తన తోడ్పాటు సహకారం అందించడానికి మాట ఇస్తుంది. నర్స్ గౌరీతో కలిసి హాస్పిటల్ అంతా తిరిగి వచ్చేసరికి భర్త ముందు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా తిరిగి డ్రింక్స్ తీసుకోవడంతో నెప్పితో గిలగిలలాడిపోతుంటాడు. వెంటనే అతన్ని ఐసీయూలో చేర్పిస్తారు. ఈ విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్పగా మరిది రఘు వచ్చి రాజారావుని సరిగ్గా చూసుకోవడం లేదని కేకలేస్తాడు. చిన్నబుచ్చుకున్న రాధని క్యాంటీన్కి తీసుకువెళ్తాడు. క్యాంటీన్లో రఘు రాధకి అతి మంచితనం అన్నివేళలా మంచిది కాదని, సందర్భానుసారంగా కాస్త కఠినంగా ఉండాలని, మన కోసం మనం బ్రతకడం ఎంత అవసరమో హితబోధ చేస్తాడు. ఆ తర్వాత కారు ఎక్కి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన రఘు కారు ఎక్కాలని ప్రయత్నం చేసి వీలుకాక పడిపోతుంది స్వప్న. స్వప్నని ఆమె అన్న గొడ్డును బాదినట్లు బాదుతుండగా ఆమెను రక్షించే ప్రయత్నంలో ఆ దెబ్బలన్నీ తాను భరిస్తుంది రాధ. డాక్టర్ కృష్ణ ద్వారా తన భర్త రాజారావుకి లివర్ సిరోసిస్ అని తెలుసుకుని రాజారావు తాగుడికి బానిస అని చెప్పిన రాధతో అతను తాగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నదని రాధను ప్రశ్నిస్తాడు. తన మరిది రఘు, డాక్టర్ కృష్ణ అందరూ తననే నిందితురాలుగా చూడడంతో భరించలేని రాధ ఒక్కసారిగా బోరుమంటుంది. ఏమాత్రం చలించని కృష్ణ ఆమెకు కర్తవ్యం బోధిస్తాడు. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని తన గదికి తిరిగి వస్తుంది. ఇక వినండి. త్వర త్వరగా మెట్లెక్కి రూమ్ తలుపు తీసుకుని వెళ్లబోయి ఆగిపోయింది రాధ. లోపలుంచి నవ్వులు. రఘు, డాక్టర్ కృష్ణ, రాజారావు గట్టిగా హాయిగా నవ్వుకుంటున్నారు. మెల్లిగా వాళ్లకు కనబడకుండా కిటికీలోంచి చూసింది. వాళ్ళిద్దరు సరే రాజారావు? అతను అంత గట్టిగా హాయిగా నవ్వడం తనకు గుర్తులేదు. మెల్లిగా దిగి వెళ్లి లాన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చుంది. చల్లగాలి, కప్పరకప్పర చీకటి పడుతోంది. వాళ్లంతా హాయిగా నవ్వుకుంటున్నారు. ఏ ఇన్హిబిషన్ అడ్డం రాకుండా తను ఇలా నవ్వుకుని ఎన్ని రోజులైంది గుర్తులేదు. ఏడవడం కనీసం 2 రోజులకొకసారి తప్పదు. ఎందుకని ఇలా? థ్యాంక్ యూ. వెనుక నుంచి ఎవరో అన్నారు. ఉలిక్కిపడి చూసింది రాధ. స్వప్న. ఆ అస్తమిస్తున్న సూర్యకాంతిలో ఆ అమ్మాయి భయపెట్టేట్లు ఉన్నది. చెరిగిన జుట్టు, పాత నైటీ, పాలిపోయిన చెక్కిళ్ళు, భయంగానే ఉన్నది రాధకు. కానీ మేకపోతూ గాంభీర్యం తెచ్చిపెట్టుకుంటోంది. నువ్వు నన్ను మొన్న రక్షించావు, థ్యాంక్స్. ఎందుకు కారు కింద పడ్డావు? ఏదైనా జరిగితే? మాట తప్పిస్తూ అన్నది రాధ. పారిపోదామని, ఇక్కడి నుంచి దూరంగా పారిపోదామని. ఎక్కడికి? తెలియదు. అవును, నువ్వెందుకు నా కోసం దెబ్బలు తిన్నావు? ఎందుకంటే? నేను నీకేమీ కాను, నా వల్ల నీకేం లాభం? మరి ఎందుకు నన్ను కాపాడాలనుకున్నావు? తెలియదు. రాధ చీకట్లోకి చూస్తూ అన్నది. మొదటి రోజు నేను నిన్ను పర్సుతో చావు దెబ్బ కొట్టాను. మొన్న నువ్వు నన్ను కాపాడడానికి దెబ్బలు తిన్నావు. ఎవరు నువ్వు? రాధను. సార్ పిలుస్తున్నారు మేడం, వార్డ్ బాయ్ వచ్చాడు. గుడ్ నైట్. వెళ్ళిపోయింది రాధ. అటే చూస్తూ నిలబడింది స్వప్న. ఆమె చూపులు తనను గుచ్చుకుంటున్నట్టు అనిపించి లిఫ్ట్ దగ్గర వెనుకకు చూసింది రాధ. బాయ్ అని చెయ్యి ఊపింది. ఎందుకో ఆ క్షణంలో తను బలహీనురాలిని అనిపించలేదు రాధకు. ఎంతో హాయిగా ఉన్నది. మర్నాడు తెల్లవారుజామునే మెలకొచ్చింది రాధకు. సూర్యుడి లేత కిరణాలు గిలిగింతలు పెట్టినట్లయింది. కిటికీలు తెరిచి పడుకున్నది. కర్టెన్లు వేయడం మర్చిపోయింది కాబోలు. రాత్రి రాజారావుకు కావలసిన 2 వస్తువులు మర్చిపోయి తిట్లు తిన్నది. అంతవరకు నవ్వుతూ హాయిగా ఉన్న రాజారావు కృష్ణ రఘు వెళ్లిపోగానే మామూలు విసుగు రాజారావు అయిపోయాడు. ఇక్కడి నుంచి బయలుదేరేదాకా అలజడి. బయలుదేరిన తర్వాత స్థిమితం లేదు. మళ్లీ బయలుదేరేదాకా ఎక్కడ అసలు ప్రశాంతంగా ఉన్నదని తను. ఈ ఊయల మీద కూర్చున్నంతసేపు హాయిగా ఉన్నది. స్వప్న జ్ఞాపకానికొచ్చింది. ఆ అమ్మాయి గదికి వెళ్ళి పలకరించి వద్దామా అనిపించింది. కానీ బాబోయ్,

ఏం చూడాల్సి వస్తుందో అనిపించి ఊరుకున్నది. రాజారావును మామూలుగా వార్డ్ బాయ్స్ వచ్చి ఫిజియోథెరపీకి తీసుకెళ్లారు. డ్రెస్ చేసుకుని కిందకు వచ్చిన రాధ అలా నీరెండలో నడుచుకుంటూ లోటస్ పాండ్ దగ్గరకు అడుగులు వేసింది. కమ్యూనిటీ హాల్లో చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత నిశ్శబ్దంగా ఏం ప్రార్థన చేస్తున్నారబ్బా అని తిరిగి చూసింది. బయటకు వస్తున్న కొంతమందిని ఏం చెయ్యాలి అని అడిగింది. అక్కడ ప్రేయర్స్ ఎఫమిషన్స్ పేపర్లుంటాయి, తీసుకుని 3 సార్లు ఊపిరి పీల్చి వదిలి అవి చదవండి. చదువుతున్నప్పుడు మీరు చదువుతున్న విషయాలు ఊహించుకోండి, జరిగిపోయినట్లు భావించండి అంతే చెప్పాడు ఒక వ్యక్తి. అతడే రామకృష్ణ అని తర్వాత తెలుసుకుంటుంది రాధ. బెరుకుగా లోపలికి వెళ్ళింది. పూర్ణమిదం పెద్ద బోర్డు మీద ఉన్న ఉపనిషత్ శ్లోకం చదివింది. కళ్ళు మూసుకుని భూమాతకు శక్తినివ్వండి. ఎదురుగా ఉన్న తెర మీద ప్రార్థన ఫ్లాష్ అవుతోంది. ఈ ప్రేయర్ పేపర్ల కన్నా అదే నయం అనిపించి అక్కడ తెర మీద వస్తున్న మాటల్ని మనసులో ఉచ్చరిస్తోంది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను గౌరవించుకుంటున్నాను, నా చిన్న ప్రపంచంలో అందరికన్నా ముఖ్యమైన మనిషిని నేనే. హృదయం నుంచి రోజారంగు మెల్లగా అంతటా వ్యాపిస్తోంది. హాస్పిటల్, పేషెంట్లు, అన్ని చోట్ల వ్యాపిస్తోంది. రాధ కళ్ళు మూసుకుని తన చుట్టూ, తన నుంచి తన పరిసరాల చుట్టూ ఆ రోజారంగు ఎనర్జీని పంపిస్తోంది. మీ నుంచి మీలోని ప్రేమతో మీరు మీ పరిసరాల్లో ఉన్న చెట్లు, పక్షులు, అనేకానేక జీవులు, హాస్పిటల్, ఇక్కడ ఉండే అనేక మంది రోగులు, స్టాఫ్, డాక్టర్లు అందరికీ మీ అన్కండిషనల్ లవ్ పంపించండి. అన్నింటికన్నా అద్భుతమైన మహత్తు మీలో ఉన్నది. లవ్ ఈజ్ హీలింగ్. మీ చుట్టూ సర్వప్రపంచాన్ని ప్రేమతో స్పందించనివ్వండి. ఊహించండి, మీరు జాగృతి పొందుతున్నారు, ప్రేమతో మీరు ఆరోగ్యవంతులు అయిపోతున్నారు, ప్రేమతో మీరు మీ చుట్టూ సర్వప్రపంచంలో భాగమైనట్లు గుర్తిస్తున్నారు. ప్రేమ వలన ఒక మృదువైన కంఠం ఈ మాటలు ఉచ్చరిస్తోంది. హాయిగా రెసనేట్ అవుతోంది. కళ్ళు మూసుకుని ఆ మాటలను అనుసరిస్తూ ఏదో ప్రశాంతతలోనికి వెళ్ళిపోయింది రాధ. ఓం శాంతి శాంతి శాంతి అని వినిపించింది. మెల్లిగా కళ్ళు తెరిచింది. కాసేపటికి లైట్ అండ్ సౌండ్ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభమైంది. ఎందుకో ఉన్నట్టుండి కళ్ళు తెరవగానే ఏమీ చెయ్యాలనిపించలేదు రాధకు. అలాగే 2 నిమిషాలు నిలబడి బయటికొచ్చింది. ఏదో చెయ్యాలి. ఏమిటి? మళ్లీ ఏదో ప్రశ్నిస్తోంది లోపల నుంచి. బయటకు అడుగులు వేసింది. పక్కనే ఉన్న మెడిటేషన్ హాల్ లోపలికి వెళ్ళింది. దీపం, అగరవత్తులు, తామర పువ్వులు. ఎండ లేకుండా తామర పువ్వులు ఎలా విచ్చుకుంటాయబ్బా అని పైకి చూసింది. సీలింగ్ నుంచి కొలంలోకి సూర్యకిరణాలు పడే ఏర్పాటు ఉన్నది. నవ్వొచ్చింది రాధకు. మిగతా హాల్ అంతా చల్లగా ఊదారంగు డిఫ్యూజ్డ్ కాంతి కిరణాలు పడేటట్లు ఏర్పాటు చేయబడింది. ఫోకస్ లైట్ కింద ఏదో రాసి ఉంది. చదివేసింది రాధ. ఒక్క ముక్క బుర్రకు ఎక్కలేదు. మెల్లగా ఆగి ఆగి చదివింది. ట్రూత్ కెనాట్ బి టాట్. టీచింగ్ మీన్స్ హెడ్ టు హెడ్. ట్రూత్ ఈజ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్. ఆలోచిస్తూ డాక్టర్ జీకే విగ్రహం వంక చూసింది. ఆమెకు ఉన్నట్టుండి ఏదో తెర తీసినట్టున్నది. కళ్ళు మూసుకుని కాసేపు నిలబడింది. ఏదో ప్రశాంతత. ఆలోచనలు ఒకదానిపైన ఒకటి కెరటాల్లాగా వచ్చిపడటం లేదు. కాసేపు తర్వాత కళ్ళు తెరిచింది. మరొక పక్క గోడకు మరొక కొటేషన్ ఉన్నది. చదువుతూ ఆలోచిస్తోంది రాధ. ఏ రకమైన పద్ధతి ఉపయోగించైనా సరే, అది హిప్నోసిస్ అయినా, ఆధునిక వైద్యమా, ఆయుర్వేదమా, సైకో అనాలిసిసా, యంత్రశాస్త్రమా, సజెషనాలజీయా, ఏ పద్ధతి అయినా సరే మనిషి ఇమోషనల్ బండి మీద పనిచేయాలి. ప్రేమించగలగడం, హాయిగా ఉండడం, తన చుట్టూ ప్రకృతితో స్పందించగలగడం, ఇవి మామూలు మనిషికి సహజ గుణాలు. ఇవి ఇలా ఉండకుండా వక్రించడానికి కారణాలు సరిచేయడం చాలా ముఖ్యం. ఇవి మర్చిపోవడం వలన వైద్యం కేవలం శరీరానికి మాత్రమే జరుగుతుంది. మనిషి ఆలోచనలో, ప్రవర్తనలో, ఆత్మానుభూతిని గుర్తించడంలో మార్పురదు. ఈ విషయం గుర్తించిన వాడే నిజమైన వైద్యుడు. చదివి అలా ఆలోచిస్తూ నిలబడిపోయింది రాధ. ఎందుకో ఆమెకు అస్సలు అర్థం కాని పజిల్లో చిన్న క్లూ దొరికినట్లనిపించింది. పెదనాన్న విగ్రహం వంక చూస్తూ నిలబడింది. డాక్టర్, కృష్ణ, రఘు ఎందుకో తండ్రి గుర్తుకొచ్చారు రాధకు. నాన్న నిన్న కవర్ ఇచ్చారు, ఏమిటది? పెద్దనాన్న విగ్రహానికి నమస్కారం పెట్టి బయటకొచ్చింది. పరుగు పరుగున గదిలోకి వచ్చింది. రాజా ఇంకా రాలేదు. నిన్న తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు వెతికింది. ఆ కవర్ దొరికింది. ఒళ్ళో పెట్టుకుని దాని వంక చూస్తూ కూర్చుంది. ఏముంది ఇందులో? డబ్బా? మెల్లగా కవరు చించింది. పుస్తకం. నా బంగారు తల్లికి, ప్రేమతో, పెదనాన్న. ఒక్కసారి ఏడుపు వచ్చేసింది.

బాధకు. పెదనాన్న తన పెళ్లికిచ్చిన గిఫ్ట్. నిన్న తన ఇంట్లో ఇది వెతకాలని ప్రయత్నం చేసింది. దొరికింది మొత్తానికి. నాన్న ఇచ్చాడు. నాన్నకి ఎలా తెలుసు ఇది వెతుకుతున్నానని? అంత గ్రహింపు ఉన్నదా తండ్రికి తన గురించి? తనెప్పుడు తండ్రిని ఈ కోణం నుంచి చూడలేదే. మెల్లగా పుస్తకం తీసి చదవడం ప్రారంభించింది. ది మ్యాగ్నిఫిషెంట్ అబ్సెషన్, రచయిత లలాయిది డగ్లాస్. ఇదేదో రొమాంటిక్ స్టోరీలా ఉన్నదే అనుకుంటూ చదవడం ప్రారంభించింది. ఆ రోజంతా చదువుతూనే ఉన్నది. మధ్యలో రాజారావుతో తిట్లు తినడం, గదిలోనే కూర్చుని పళ్ళు తినడం, లాన్లో పచారులు చేస్తూ చదవడం, చీకటి పడిపోయిందన్న స్పృహ లేదు. అంతా వెలుతురే. మనసంతా ఉద్వేగంతో పొంగిపోతోంది. ఏదో చెప్పుకోవాలి ఎవరికో. హాస్పిటల్ వాళ్ళిచ్చిన నోట్ ప్యాడ్ మీద రాసుకున్నది. ఒక అద్భుత సత్యం నాకు అర్థమైంది. మనం ఎదగాలంటే మనలో ఒక ఎక్స్టెన్షన్ జరగాలి, కొన్ని గాలిగోడలు కూలిపోవాలి. సృష్టిలో ఏ చిన్న మంచి పనికైనా ఫలితం ఆలోచించకుండా చేసే పనికి ప్రతిస్పందన ఉంటుంది. మనకు వ్యక్తిగతంగా తృప్తి కలిగేది ఏదో జరిగి తీరుతుంది. ఈ నవలలో సహాయం పొందిన వ్యక్తి కృతజ్ఞతలు చెప్పి

0: రాసుకున్నది. ఒక అద్భుత సత్యం నాకు అర్థమైంది. మనం ఎదగాలంటే మనలో ఒక ఎక్స్టెన్షన్ జరగాలి, కొన్ని గాలిగోడలు కూలిపోవాలి. సృష్టిలో ఏ చిన్న మంచి పనికైనా ఫలితం ఆలోచించకుండా చేసే పనికి ప్రతిస్పందన ఉంటుంది. మనకు వ్యక్తిగతంగా తృప్తి కలిగేది ఏదో జరిగి తీరుతుంది. ఈ నవలలో సహాయం పొందిన వ్యక్తి కృతజ్ఞతలు చెప్పి రుణం తీర్చుకుందామని వచ్చినప్పుడల్లా ఐఎమ్ ఆల్రెడీ పెయిడ్ అనే మాటలకు అర్థం అదే. మామూలు శిల్పిని మహాశిల్పిగాను, ఒక మామూలు సర్జన్ను స్పెషలిస్టుగాను, ఆవారాగా తిరిగే అబ్బాయిని గొప్ప డాక్టర్గా, హార్ట్ ఆపరేషన్ స్పెషలిస్టుగా తయారు చేసే ప్రక్రియ ఇదే. మనస్ఫూర్తిగా చేసే అనాలోచిత సహాయాలకు సృష్టి ప్రతిధ్వనించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రిటైరింగ్ టేబుల్ మీద పడుకుని నిద్రపోయింది రాధ. మర్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నది రాధకు. జీవితానికి కావలసిన ఏవో ముఖ్య విషయం అర్థమైపోయినట్లు అనిపించింది. తలంటి పోసుకుని ప్రేయర్ హాల్కు వెళ్ళింది. మనస్ఫూర్తిగా అక్కడి సజెషన్స్ చెప్పుకున్నది. మెడిటేషన్ హాల్కు వెళ్ళింది. పెదనాన్న, నువ్వు నాకు ఏమిటేమిటో నేర్పిద్దామని ప్రయత్నించావు, నేను నిన్ను గుర్తించలేదు. నువ్వు నాకిచ్చిన బహుమతికి అమ్మలాగా ఆలోచించి ఖరీదు కట్టానే కానీ విలువ గ్రహించలేకపోయాను. ఇన్నేళ్ల తర్వాత నాకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో కొంచెం అర్థమైంది. పెదనాన్న, నన్ను నీ వెలుతురు దారిలో అడుగులు వెయ్యనియ్యి, తలవంచి నమస్కారం పెడుతూ ప్రార్థించింది రాధ. ఉద్యోగంలో గుర్తింపు వచ్చి ప్రమోషన్ వచ్చినప్పుడు మనిషి చాలా హాడావుడి చేసి ఆనందం చూపిస్తాడు. కానీ అంతర్లీనంగా ఎదుగుదల వైపు వెలుతురు అడుగు వేసే వ్యక్తికి ఎదురుగా చీకటే కనిపిస్తూ ఉంటుంది. మరొక అడుగు మళ్లీ వెలుతురు అడిగే అని మాత్రం తెలుస్తుంది. ఆ ప్రక్రియ అర్థమవుతుండగా లోపల అదేదో ఆనందం, కానీ అది బహిర్గతంగా పండుగ జరుపుకోలేనిది. హడావిడి లేని అలజడి అది. ఆ రోజు చాలామందితో మామూలుగా మాట్లాడింది, కానీ తను చెప్పేది అర్థమయ్యేది ఎవరికా అని ఆలోచిస్తోంది. డాక్టర్ కృష్ణ చాలా బిజీగా ఉన్నాడు. రఘుకు ఫోన్ చేసింది. నా పెళ్లికి పెదనాన్న ఇచ్చిన పుస్తకం ఇప్పుడు దొరికింది, చెప్పింది గబగబా. నిశ్శబ్దంగా విని నవ్వాడు రఘు. నువ్వు ఏ మంచి పని చేస్తే ఈ పుస్తకం ఇన్నాళ్ళకి దొరికింది వదినా, ఆలోచించావా? మంచి పనా? అవును, జీవితంలో కాకతాళీయంగా ఏది జరగదు. మామూలుగా మనం వినే యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఆర్ ఈక్వల్ అనే మాట ఇక్కడ వర్తించదు. అనాలోచితంగా నిస్వార్థంగా చేసే పనికి పదింతల ఫలితం ఉంటుంది. ఆలోచించుకో, నేను రేపు రాత్రి వెళ్ళిపోతున్నాను, ఈమెయిల్స్ ఇస్తాను, నేను చాలా సంతోషంగా వెళుతున్నాను. మా గురూజీ చూసిన రాధ ఛాయలు ఇన్నాళ్లకి నీలో రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. మళ్ళీ మాయలో పడకు. ఆ పుస్తకం నీకు భగవద్గీత లాంటిది, ఒకసారి చదివి వదిలేసే విషయం కాదు. ఫోన్ పెట్టేసి అలాగే నిలబడిపోయింది రాధ చాలాసేపు. ఏం చెబుతున్నాడు రఘు? మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 8వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: జీఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

తెలుగువారి నూతన సంవత్సరమా, ఓ ఉగాది, నీకు స్వాగతం. ఎప్పుడూ బద్ధకంగా నిద్రపోయే పిల్లలు ఇవాళ అభ్యంగన స్నానం చేసి ఎదురు చూస్తున్నారు నీకు స్వాగతం పలకడానికి. పెరటిలోని మామిడి చెట్టు కొత్త బాలింతై ఎదురు చూస్తోంది నీకు స్వాగతం పలకడానికి. ఇంటి ముందు ఉన్న వేప చెట్టు తెల్లని వస్త్రాలు ధరించి ఎదురు చూస్తోంది నీకు స్వాగతం పలకడానికి. తెలుగువారి నూతన సంవత్సరమా, ఓ ఉగాది, నీకు స్వాగతం. నిన్నటి వరకు క్షణం తీరిక లేక ఇంటి పనులతో అలసిన అమ్మ పిండి వంటలు సిద్ధం చేసి ఎదురు చూస్తోంది నీకు స్వాగతం పలకడానికి. తెలుగువారి నూతన సంవత్సరమా, ఓ ఉగాది, నీకు స్వాగతం. కాఫీ చేయమని అడిగితే మొరాయించిన అక్క ఇప్పుడు కమ్మని షడ్రుషుల పచ్చడి చేసి ఎదురు చూస్తోంది నీకు స్వాగతం పలకడానికి. బంధుమిత్రుల రాకతో బృందావనమైన ఇల్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది నీకు స్వాగతం పలకడానికి. ఓ ఉగాది, నీకు స్వాగతం. బ్రతుకు తెరువు కోసం వలస వెళ్ళిన మా పల్లె ఇప్పుడు నిండుదనంతో తొణికిసలాడుతూ ఎదురు చూస్తోంది నీకు స్వాగతం పలకడానికి. ఎప్పుడో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన కోయిల నిన్ననే అతిథిలా వచ్చేసి కమ్మని స్వరంతో సిద్ధంగా ఉంది నీకు స్వాగతం పలకడానికి. మరి ఉగాది, నీవు మా జీవితాల్లో కొత్త కాంతులు నింపుతావు కదా. కవిత శీర్షిక పేపర్ బాయ్. మత్తులో ముంచిన నిద్రను పక్కకు తన్నేసి సమాచార శ్రామికుడిగా పైకి లేస్తాడు వాడు. సుఖ దుఃఖాలు రంగరించిన అక్షర సైన్యాన్ని వెంటబెట్టుకొని అలసి నొప్పులతో ఉన్న సైకిల్ సహవాసంతో తొలిపొద్దు తెరలు చీల్చుకుంటూ అక్షర సుగంధాన్ని వీధులు గుండా వెదజల్లుకుంటూ వెళతాడు వాడు. కునుకు తీస్తున్న మా కాంపౌండ్లేకి రబ్బరు రెక్కలు తొడిగిన పేపర్ను సంధించి ముసుగు తీయని ముగ్గులతో ముచ్చట్లాడించేది వాడే. ఉన్న ఊరు విశేషాలే కాక కనిపించని ప్రపంచ వింతల గురించి నాకు తెలియజేయడమే కాక వంటింట్లో ఉన్న మా ఆవిడకు నోరూరించే వంటకాలతో పాటు నోటిఫికేషన్ల గురించి తెలియజేసేది వాడే. దిండు కింద నిండు చూస్తున్న మా బుజ్జోణ్ణి హాయ్ బుజ్జి అంటూ పలకరించి, దిండు కింద నిండి చూస్తున్న మా బుజ్జోణ్ణి హాయ్ బుజ్జి అని పలకరించి సోఫాలో ఉన్న నాన్నకు వేడివేడి రాజకీయ రుచిని అందించేది వాడే. మా ఇంటిల్లిపాదికి కావలసిన సమాచారాన్ని మోసుకు వచ్చే విజ్ఞానపు గనివాడు. నా మస్తిష్కానికి అక్షరలేపనం చేసి నన్ను జ్ఞానవంతుని చేసే బోధిసత్వుడు వాడు. ఇంతటి సమాచారాన్ని నా దరికి చేర్చే పేపర్ బాయ్ బిల్లు కోసమని ఇంటికి వస్తే మాడిపోతున్న ఉప్మాను కలయబెడుతూ మళ్ళీ రమ్మంటుంది మా ఆవిడ. ఎన్నిసార్లు వెనక్కి పంపినా అలసట చెందని అభాగ్యుడు వాడు. మౌనమే కాని మాటల వర్షం కురిపించని మా సీమ మేఘం లాంటి వాడు వాడు. బుద్ధెప్పుడో బాగున్నప్పుడు బిల్లు చెల్లిస్తే ఆనందంతో స్వీకరించే సహనవంతుడు వాడు. కవితా శీర్షిక నేలరాలిన నింగిచుక్కలు. తెల్లవారుకుంటే బాగుండేది రక్తపు సిరాతో రాసిన పసి హృదయాల విధిరాత. కెరటాల్లో ఎగిసిపడే ఎందరో తల్లెల గుండెకోత. నాకు కనిపించేది కాదు, వినిపించేది కాదు. ఓదార్చాలను ఉంది మంటల్లో మాడి మసైపోయిన మీ భౌతిక కాయాలను చూసి రోధిస్తున్న మీ ఆత్మీయులను. అయితే బడికి వెళ్లడంలో సఫలమై, మెట్లు దిగడంలో విఫలమై, అగ్నిజ్వాలకు బలి అయి ఈ లోకాన్నే వదిలి వెళ్లారని తెలిసి వారు ఏడుస్తుంటే నేను ఏమని ఓదార్చను? సాయంత్రం ఇంటికి తిరిగి వస్తారో లేదో తెలియదు. అయినా బడికి పంపాలనే హడావుడి. నిప్పంటుకున్న ఆ పిల్లలు నివురైపోయారని తెలిసి వెక్కి వెక్కి ఏడుస్తున్న వారిని నేను

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి సృజన సాహితీ కార్యక్రమంలో డాక్టర్ ఏఏ నాగేంద్ర గారి స్వీయ కవితలు.
5: ఉగాది నీకు స్వాగతం.

ఏమని ఓదార్చను? నాకైతే ఇది నాటకం అనిపిస్తోంది, విద్య ప్రైవేటీకరణ బూటకం అనిపిస్తోంది. అయినా నేను ఎవరిని ఓదార్చాలి? డబ్బే ప్రపంచమైన ఈ లోకంలో డాబా పైకప్పు మాత్రం తాటాకు పట్టలే. డబ్బే ప్రపంచమైన ఈ లోకంలో డాబా పైకప్పు మాత్రం తాటాకు పట్టలే. డొనేషన్లకు కొదవలేదు, కనీస వసతులకు స్థానం లేదు. డొనేషన్లకు కొదవలేదు, కనీస వసతులకు స్థానం లేదు. ఈ ఘోర కలికి కారణం ఎవరని చెప్పను, ఎందుకని చెప్పను. మాడిపోతున్న ఆ పసి హృదయాల ఘోషణ విన్నారా? మీరు మనసులైతే మారమంటున్నాయి. మాడిపోయిన ఆ పసి హృదయాల ఘోషణ విన్నారా? మీరు మనసులైతే మారమంటున్నాయి. మాలాగా ఇంకెవరిని బలి తీసుకోవద్దని అంటున్నాయి. కవిత శీర్షిక ఆత్మబంధువు. ఆమె పనిపిల్లని ఎవరన్నారు? ఆమె పనిపిల్లని ఎవరన్నారు? మా ఇంటి ఆత్మబంధువు. బద్ధకంగా ఉన్న ఇంటిని హుషారుగా తీర్చిదిద్దుతుంది. ప్రతి ఉదయం సూర్యుని కొప్పులో ముడుచుకు వచ్చే ఆమె రాక కోసం మా ఇంటి గుమ్మం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి ఉదయం సూర్యుని కొప్పులో ముడుచుకు వచ్చే ఆమె రాక కోసం మా ఇంటి గుమ్మం ఎదురు చూస్తూ ఉంటుంది. చెదిరిన జుట్టుతో దీనంగా ఉన్న ఇంటి ముంగలికి తలదువ్వి పూలు పెట్టేది ఆమె. నిద్ర నుండి తేరుకొని వంటపాత్రలు సింకులో ఆవలిస్తుంటే చంటి బిడ్డలా స్నానం చేయించి ముస్తాబుగా తయారు చేసేది ఆమె. కుండీలో దాహంతో అరుస్తున్న పసిమొక్కలకు కాసిన్ని నీళ్లు తాపి వాటి గొంతులు తడిపేది ఆమె. యూనిఫామ్తో కుస్తీ పడుతున్న పాపకు చేయూతనిచ్చి పాఠశాల వరకు సాగనంపేది ఆమె. వంటగదిలో తంటాలు పడుతున్న మా ఆవిడకు ఆపన్నహస్తం అందించి కమ్మని వంటలు అందించేది ఆమె. వయసు మీరిన అమ్మ అనారోగ్యంతో అలమటిస్తుంటే అక్కున చేరి కూతురుల సపర్యలు చేసేది ఆమె. ఒక్కరోజు ఆమె రాకపోతే ఇల్లు మౌనంగా రోధిస్తుంది. అప్పుడు ఇంటిని సమదాయించడం ఎవరి తరమూ కాదు. ఆమె ఆత్మబంధువై తలుపు తట్టినప్పుడు దాని ఆనందానికి అవధులు ఉండవు. కవితా శీర్షిక నా మాతృభాష. ఇంట్లో అమ్మ ఎంతో నా ఒంట్లో తెలుగు అంతే. ఎన్ని భాషలు మాట్లాడినా తెలుగు తల్లి ఒడిలో సేద తీరందే నిద్ర పట్టదు నాకు. ఆంగ్లం, కన్నడం, హిందీ దేనితో సంభాషించినా తెలుగు కవిత్వంతో మనసు విప్పి మాట్లాడనిదే ముద్ద దిగదు నాకు. చిన్నప్పుడు పాఠశాలలో ఆ ఆలు, పెద్దయ్యాక కళాశాలలో తెలుగు కథలు కథానికలు చదువుతుంటే మనసు ఆనందంతో పొంగిపోయేది. నిజంగా తెలుగు అల్లుకున్నది నా మెదడులో కాదు, నా శరీరమంతా. నాన్న ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాను అని అన్నప్పుడు తెలుగు వాచకం గుండెపై వాలి బోరున ఏడ్చేశాను. నా తెలుగు తల్లి పాదాల చెంతకే నన్ను పంపమని నాన్నను అర్థించాను. మెతుకైనా బతుకైనా తెలుగుతోనేనని మనసా వాచ కర్మణ నమ్మినవాణ్ణి. నా కష్టాలను, నా కన్నీళ్లను కథలుగా, కవిత్వంగా తెలుగు నేలపై వెదజల్లుతున్నవాణ్ణి. అలాంటిది ఈ మధ్యన ఎవరో మా ఊరి కానివాడు మా బడి మీద కన్నేశాడు. ప్రైవేటీకరణ వల విసిరి అక్షరాల రూపురేఖల్ని మార్చేశాడు. చదువుల దేవాలయాన్ని పునాదులతో సహా పెకిలించి కాన్వెంటును ప్రతిష్ఠించాడు. గోడలపై ఇంతకుముందున్న తెలుగు సూక్తుల్ని దులిపేసి ఇంగ్లీష్ ప్రావర్బులని అల్లేశాడు. పరాయితనం నాలోకి ప్రవేశించాలని చూస్తోంది.
పరాయితనం నాలోకి ప్రవేశించాలని చూస్తోంది.

0: తరతరాలుగా నాలో పాతుకుపోయిన తెలుగుతనానికి పాత్ర వేయాలని పగబట్టింది. తస్మాత్ జాగ్రత్త, మాతృభాషను రక్షించుకుందాం. సాంస్కృతిక దాడులకు చిరమగీతం పాడదాం. మాతృభాషను రక్షించుకుందాం. సాంస్కృతిక దాడులకు చిరమగీతం పాడదాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ దిగంతాల అంచుల దాకా దిగంతాల అంతుల దాకా వినిపిద్దాం. కవిత శీర్షిక అంతు చిక్కని ప్రశ్న. నా తొలి సంపాదనతో మా ఇంట్లో అడుగుపెట్టిన వినోద రాక్షసి అది. నా తొలి సంపాదనతో మా ఇంట్లో అడుగుపెట్టి నా వినోద రాక్షసి అది. ఇప్పుడు మా ఇంటిల్లి పాదిని చుట్టేసుకుంది. కొత్త పిల్లం కోరిక కాదనలేక ముచ్చటగా కొన్నది. దూరదర్శన ప్రసారాలు అలసిపోయి వెళ్ళిపోతే మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకునేవారం. కాలంతో పాటు గ్లోబలైజేషన్ కార్యక్రమాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. సీరియల్ సగం ప్రారంభమైంది. ఇప్పుడు పాప పుట్టినప్పుడు ప్రారంభమైన సీరియల్ అది. సీరియల్ సంకేతం వినిపిస్తుందో లేదో, రాకెట్ దూసుకెళ్ళినట్లు నా శ్రీమతి, పాప టీవీ ముందు వాలిపోతారు. పాప అన్నం వైపు కూడా చూడదు. శ్రీమతి నన్ను కూడా పట్టించుకోదు. ఒక ప్రవాహంలా కొట్టుకుపోతుంటారు. పైసా పైసా పోగు చేసి కార్పొరేట్ విద్య అందిస్తుంటే ఏ పుస్తకంలో ఏ పాఠం ఉందో సరిగా చెప్పలేదు, కానీ ఏ సీరియల్ ఎప్పుడొస్తుందో, ఎవరు ఎవరి మీద పగలు ప్రతీకారాలు తీర్చుకుంటారో పొల్లు పోకుండా చెబుతుంది పాప. అమ్మాయి ఇలా చెబుతున్నందుకు కాదు నా బాధ. ఇప్పుడు దానికి 19 ఏళ్ళు. రేపు పెళ్ళైతే ఆ కొత్త ఇంట్లో ఎట్లా ప్రవర్తిస్తుందో అన్నదే నాకు అంతు చిక్కని ప్రశ్న.
1: మీరు ఇంతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో డాక్టర్ ఏఏ నాగేంద్ర గారి స్వీయ కవితలు విన్నారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇప్పుడు వినండి భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు. ముందుగా శంకరాభరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట

భూ కైలాస్ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట విన్నారు. మీరింతవరకు భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 అవస్తున్నది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి
1: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రస్తుత వేసవి తీవ్రత ఉపాధి హామీ పథకం శ్రామికులపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో సుమారు 150,000 మంది పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకం కింద చెరువులు, సాగునీటి కాలువల్లో పుడికితీత పనులు, చెక్డామ్ల నిర్మాణం, నూతన రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్ది మొదలగు పనులు జిల్లాలో జరుగుతున్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ బోధనా పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలు మొదలగు అంశాలు స్పష్టంగా వివరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 159,032 మంది చేరగా ఈ ఏడాది 174,935 మందికి ప్రవేశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సమగ్రాభివృద్ది సాధ్యమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో కోటబొమ్మాళి మండలం చీపురులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 12 ఎకరాల విస్తీర్ణంలో అంచనా వ్యయం 10.51 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి మే నెల 25న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అమరావతి నుంచి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. 12 ఎకరాల్లో భూమిని 74 ప్లాట్లుగా చదును చేసి రహదారులు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో ప్రధానమైన ఎంఎస్ఎంఈ పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పార్కుకు నలుదిగ్గుల రహదారుల సౌకర్యం ఉన్నందున పారిశ్రామిక వాడగా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మాతా శిశుమరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మే 21న శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో చోటు చేసుకున్న 4 మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. మాకివలస, మెట్టూరు, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పుణ్యపు వీధి అర్బన్ పిహెచ్సీల పరిధిలో నమోదైన మాతృమరణాలపై ఎండీఎస్ఆర్, సీడీఎస్ఆర్ కమిటీలతో కలిసి సమీక్షించారు. మాతృమరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి అందరూ సమాయత్తమవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రవనాయుడు క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గత నెల 22న శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోని పాత్రుని వలస సమీపంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ ఇటీవల నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించామని వివరించారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయటకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖాదీ కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా బొంబాయి ప్రియుడు చిత్రం నుండి అనురాధ శ్రీరామ్ పాడిన పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అంతులేని కథ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఆత్రేయ సాహిత్యం విన్నారు. సంగీతం కెవి మహదేవన్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

బాహుబలి చిత్రం కోసం కార్తీక్ దామిని పాడిన పాట విన్నారు. సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి. ఇప్పుడు వినండి బడిపంతులు చిత్రం నుండి ఈ పాట.

0: జమీందార్ గారి అమ్మాయి చిత్రం కోసం సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం దాసరథి, సంగీతం జీకే వెంకటేష్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అనంతపురం జిల్లాలో జానపద కళాకారులు. ఈ అంశం గురించి డాక్టర్ సి శివన్న గారి ప్రసంగం.
1: అనంతపురం జిల్లా జానపదం ఒక దేశంలోని మత పరిణామములను, మానవ మనస్తత్వములను, ఆచార వ్యవహారములను ప్రతిబింబింపజేస్తూ జాతీయ దర్పణములుగా ప్రవర్తింపచేసేవి పూరగాథాలు. ఇవి సమాజ వ్యవస్థను శాసిస్తూ వివిధ వ్యక్తుల భావ సమైక్యతకు ప్రాతి

ప్రతికలై జాతీయ సమైక్యతకు దోహదం చేస్తున్నాయి. వివిధ సారస్వత ప్రక్రియలకు కళలకు మూలాలై దేశ గౌరవ ప్రతిష్టతను ఇనుమడింపజేస్తున్నాయి. జనపదం అంటే పల్లెటూరి జనులు నివసించే స్థలం లేదా గ్రామం అనే అర్థం. జనపదులు అంటే పల్లెటూరి వారు అనే అర్థము ప్రచారంలో ఉన్నది. అలాగని పట్నంలో నివసించేవారు జానపదులు కారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జనపదులు అంటే ఏ వ్యక్తులైతే తమ పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమిస్తూ వస్తున్న ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను, మూఢ విశ్వాసాలను, కథా గేయాలను, సామెతలను, నాటు వైద్యాలను, పొడుపు కథలు మొదలైన వాటిని యథాతథంగా తమ వారసులకు అందిస్తూ వస్తారో వారందరూ జానపదులేనే చెప్పవచ్చు. జానపద విజ్ఞానమునకు సమానంగా ఆంగ్లంలో ఫోక్లోర్ అను పదము తీసుకోవడం జరిగింది. దీనిని 1846లో విలియం జాన్స్ థామ్స్ మొదటగా ప్రయోగించారు. అతని దృష్టిలో ఫోక్ అంటే జనపదమని, లోర్ అంటే పాండిత్యమని లేదా విజ్ఞానమని అర్థం. ఫోక్ పదమునకు సమూహము, గుంపు, గ్రామవాసులు, సామాన్యులు, అనాగరికులు, నిరక్షరాస్యులు, వ్యవసాయదారులు, వెనుకబడిన వర్గాల వారు, ఛాందసులు అని కూడా అంటారు. మొత్తం మీద జనపదంలో నివసించు జానపదుల విజ్ఞానమే జనపద విజ్ఞానమని చెప్పవచ్చు. జానపదుని జీవితమునకు సంబంధించిన సమస్త విషయాలు జానపద విజ్ఞాన పరిధిలోకి వచ్చి చేరుతాయి. జానపద విజ్ఞానంలో మార్గ, దేశీ సాహిత్యాలని రెండు రకాలున్నాయి. ఇందులో మార్గ సాహిత్యం నాగరికమైనది, ప్రత్యేకంగా రచయితను కలిగి ఉంటుంది. రెండవది గ్రామజనుల ఉద్రేక ఉత్సాహాలను, నమ్మకాలను తెలియజెప్పే సాహిత్యమని, ఇది గ్రామీణ వాతావరణమును రంగరించుకొని సుందరమై తాను జనించిన కమ్మని మట్టి వాసనను వెదజల్లుతున్నట్లు ఉంటుంది. పాశ్చాత్య జానపద విజ్ఞానవేత్తలు జానపద విజ్ఞానమును స్థూలంగా వాగ్రూప కళలు, వాగ్రహిత కళలు అని రెండు వర్గాలుగా వర్గీకరించారు. జానపదుల కళలు చేసే పనులు, వారి పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, మూఢనమ్మకాలు, వైద్యము, వంటలు, సంగీతము, నృత్యము, ఆటలు, హావభావాలు, భాష, భావ వ్యక్తీకరణ సాధనమును వాగ్రూపకళలైన జానపద సాహిత్యము, వీటన్నిటి సమ్మేళమే జానపద విజ్ఞానం. అనంతపురం జిల్లా ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా. ఈ జిల్లాలో అనేక రకాల కులాలు, మతాల వారు ఉన్నారు. వారి వారి మతాచారాలు, వ్యవహారాలను కొనసాగిస్తూ వస్తున్నారు. జిల్లాలో మొత్తం 6 రెవెన్యూ విభాగాలు, 63 మండలాలు, 1005 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో నివసించు జనులందరూ సుమారు 90% మంది వ్యవసాయ కూలీలే. అనంతపురం జిల్లాకి ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్రం కన్నడ భాషా ప్రభావం వల్ల ఈ పాటలలో ఆ భాషా ప్రభావం ఉంటుంది. అంచేత పాటలలో ఆదాన ప్రదానాలు వస్తూ ఉంటాయి. ఇక మడక్షిర ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రామీణ జనులు శ్రమైక జీవులు కావడం చేత శ్రమించేటప్పుడు తమ అలసటను మరచిపోవడానికి అప్పటికప్పుడు మానసిక ఉద్రేకం కలిగిన క్షణాలలో ఆనందమో మరొక నిర్భర భావమో పుట్టి స్త్రీ పురుష భేదం లేకుండా జనులు నృత్యగానాలకు పరవశులైతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో స్వేచ్ఛగా బహిర్గతమయ్యే మౌఖిక విషయాలను తెలుపటమే ఈ నా వ్యాసం యొక్క ఉద్దేశం. ఈ మౌఖిక సాహిత్యానికి అలంకారికంగా పరిపుష్టమైన శైలి కానీ పాండిత్యం కానీ ఉండకపోవచ్చు. జానపద గేయం పుట్టేటప్పుడు లయాత్మకంగా పునరుక్తిని తెచ్చుకుంటుంది. ఒకనొక చరణం నిర్ణీత వ్యవధి అవధానంతో పాడగానే దాన్నే 10 మంది తిరిగి వల్లెవేస్తారు. అలా ఆచరణం తాను పుడుతూనే తన చుట్టూ ఉన్న వాళ్లలో నిలిచిపోయే విధంగా రూపుదిద్దుకుంటుంది.
అనంతపురం జా

జానపద విజ్ఞానంలోని జానపదుల పాటలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో స్త్రీల పాటలు, పురుషుల పాటలు. స్త్రీల పాటలలో రామాయణ, భారత, భాగవత చారిత్రక అంశాలకు సంబంధించినవి, పురుషుల పాటలలో బండి పాటలు, కపిల పాటలు, జానపద ప్రదర్శన కళలైన భజన, కోలాటం, యక్షగానం ఇలా వర్గీకరించవచ్చు. స్త్రీల పాటలలో లాలిపాటలు, జోలపాటలు, నలుగు పాటలు, విసర్రాతి పాటలు, సీమంతపు పాటలు, పెళ్లి పాటలు, అప్పగింతపు పాటలు, కలుపు పాటలు, గ్రామదేవతలపైన పాడే పాటలుగా వర్గీకరించవచ్చు. పునరుక్తిని పొందే పాటలకు ఉదాహరణగా ఈ క్రింద గమనించవచ్చు. కొండ కొమ్మ మీద కొండ ముచ్చు, కింది లోయలోన ఎలుగు బంటి, కొండ వాగు వెంట కోతి పరుగు, చీమ దోమలు దట్టి గట్టి, చక్కెర దేవత ఇంటి పైన, చిక్కని దానికి సిద్ధమాయేరా, ఊరి అమ్మ తల్లి మారెమ్మరో, చిక్కని దాడికి చేతులు గలిపి, సత్యంగా గెలిచి తిరిగి వచ్చిరు, చుక్కల్ని చూడు సూర్యుణ్ణి చూడు, పొడుచుకు వచ్చే పొద్దున్ను చూడు, పొద్దు పొడుచు వెలుగు పాకు, ప్రకాశమంతా దిక్కుల నిండు. ఇలా పాట లయాత్మకంగా సాగుతూ ఉంటుంది. రైతుకు జీవనాధారం వర్షం. వర్షం కోసం అనేక రకాల దేవతారాధనలను, పూజలు, పునస్కారాలు, అన్న సంతర్పణలు చేయడం, విరాట పర్వం చదవడం, నాటకాలు ఆడడం, తోలుబొమ్మలను ప్రదర్శించడం జరుగుతున్నది. వర్షాల కోసం స్త్రీలు వానదేవుణ్ణి చేయడం ఈ జిల్లాలలో మడకశిరా ప్రాంతంలో ఆచారంలో ఉన్నది. ఒక టెంకాయ చిప్పులో కొంత మట్టిని వేసి నీరు పోసి దాని మధ్యలో ఒక బతికిన కప్పను మూసి ఆ మట్టి పైన తంగేడు పూలు పెట్టి పసుపు కుంకాలు పెట్టి పూజ చేసి ఒక ఆడపిల్ల కానీ లేదా మగపిల్లవాడు కానీ మోసుకొని ఇంటికి పోయి వానదేవుని పైన పాటలు పాడుతూ వారు ఇచ్చే ధాన్యాలను ఇప్పించుకొని పోయి ఒకరింటిలో పెడతారు. వారం రోజుల తర్వాత ఆ గ్రామ చెరువులోకి పోయి వంట చేసి వానదేవుని పూజించి దానికి నైవేద్యంగా చేసిన అన్నంను పెట్టి నోరు కొట్టుకుంటారు, వాన రావాలని అరుస్తారు, గింజుకుంటారు, లబో దిబోమను కొట్టుకుంటూ ఇండకు వెళ్ళిపోతారు. అప్పుడు వానదేవుణ్ణి మోసుకున్న వానిపైన నీళ్లు పోస్తారు, అంటే కప్పకు నీళ్లు పోస్తారని అర్థం. ఆడవాళ్ళు వానదేవుని గురించి పాటను గమనించవచ్చు. కురిసెయ్యి కురిసెయ్యి వానదేవుడా, మా చెరువులు కుంటల్లో నీళ్లు లేవు. కురిసెయ్యి కురిసెయ్యి వానదేవుడా, మా చెరువు కుంటల్లో నీళ్లు లేవు. రావయ్య రావయ్య వానదేవుడా, నీవు ఏ దేశానికెళ్ళావు వానదేవుడా. రావయ్య రావయ్య వానదేవుడా, నీవు ఏ దేశానికెళ్ళావు వానదేవుడా. గుమ్మాడి చెట్టు కింద గుడ్డోడు కూర్చున్నాడు, గుమ్మడి చెట్టు కింద గుడ్డోడు కూర్చున్నాడు, దోసకాయ తీగ కింద దొంగోడు కూర్చున్నాడు. కుసెయ్యి కురిసేయి వానదేవుడా, మా చెరువు కుంటల్లో నీళ్లు లేవు. ఇలా పాట పాడటం కాకుండా కప్పలపైన పాట పాడటం కూడా మనం గమనించవచ్చు. కప్ప

0: కారణం ఒకరి నోటి నుండి ఇంకొకరి నోటికి మౌఖికంగా చేరే సందర్భంలో ఆయా ప్రాంతాలలో ఆయా పరిసరాలకు అనుగుణంగా ఉన్న మాటలను లేదా పదాలను కలుపుకొని పాడటం మనం గమనించవచ్చు. అందువల్ల రచయిత ఎవరిని చెప్పడం సాధ్యం కాదు. జానపదులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించడం వల్ల జానపద విజ్ఞానంలో అతనికి అత్యంత స్థానం ఉంది. జానపదులకు ఆడంబరమైన శైలి విధానం కానీ భాషలో చమత్కారం కానీ చేయడం, కొత్త కొత్త మార్పులు ప్రవేశపెట్టడం కానీ అంతగా నచ్చదు. వాళ్ళ ఆశలు చాలా కొద్దిపాటివి. వాళ్ళ జీవన విధానం అక్లిష్టమైనది, సరళమైనది. వాళ్ళ అనుభవించే సంతోషం కల్తీ లేనిది. వాళ్ళ బంధుత్వాలు స్వచ్ఛమైనవి. వాళ్ళ నమ్మకాలు సహజమైనవి. ఆదర్శాలు ఉదాత్తమైనవి. ఆధునిక మానవుడికి గ్రామీణుడు సిగ్గరిలాగాను, కలుపుగోలుతనం లేనివాడిగాను, కొత్త వాళ్ళు చూస్తే భయంతో ముడుచుకొని పోయేవాడిగాను కనిపిస్తారు. జానపదులు వాళ్ళ పరిధిలో ఉన్న విషయాలపై అనర్ఘంగా మాట్లాడుతారు, వాటిపై ఆసక్తి చూపుతారు. ఉదాహరణకు సూర్యుడు, చంద్రుడు, గాలి, భూమి, ఆకాశం మొదలైన పంచభూతాలపైన అనేక రకాల ఆశలు పెట్టుకొని ఉంటారు. వాటిపై పాటలు పాడుతారు. వర్షం కురవడం ఆరంభం కాగానే గ్రామీణులకు చేతినిండా పని. రైతులు భూమిని, నాగళ్లను పూజిస్తారు. తండ్రి, పిల్లలు, యజమానులు అనే భేదం లేకుండా వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి పనులు ప్రారంభిస్తారు. దీనినే ఏరువాక అంటారు. ఏరువాకొచ్చింది ఏరువాక, నల్లాని మబ్బుల్ని నల్దిక్కులు పారి. ఏరువాకొచ్చింది ఏరువాక, నల్లాని మబ్బుల్ని నల్దిక్కులు పారి. ఎర్రాని మెరుపులు ఎగిరించాయి, ఎర్రాని మెరుపులు ఎగిరించాయి. ఎత్తైన కొండల ఎతకరించాయి. పరిగెత్తి కోకిల పాట పాడింది, పరిగెత్తి కోకిల పాట పాడింది. నేలమ్మ మైమరిచి నాట్యమాడింది అని పాటలు పాడుకొనుచు పనులు ప్రారంభిస్తారు. రాత్రికి ఇంటికొచ్చిన తరువాత స్త్రీలు రాగులను విసిరేటప్పుడు పాడే పాటలను గమనించండి. రాగులు విసురుతూ దొరికిన తన భర్తను, సంసారాన్ని తలపోసుకుంటూ కైగట్టుకున్న పాటలవి. మొదటి పాదంలో కొడుకు వేసిన ప్రశ్నలుగాను, తర్వాతి పాదాలు తల్లి ఇచ్చిన సమాధానాలుగా సాగుతాయి. తర్వాతి పాదాలు కోడలడిగిన మాటలుగాను, అత్త ఇచ్చిన సమాధానాలుగాను ఏర్పడతాయి.
1: వానగొట్టేదాయే వరదెల్లదాయే, వానగొట్టేదాయే వెరదెల్లదాయే. అవ్వ మన వాకిట్లో వరుడెక్కడీదే, అవ్వ మన వాకిట్లో వరుడెక్కడీదే. నువ్వు పోయి పొరుగింట్లో పండుంటే నా కొడుక, నువ్వు పోయి పొరుగింట్లో పడింటే నా కొడుక. నీ ఆలీ శోకంబు వరదాలైపారే, నీ ఆలీ శోకంబు వరదాలైపారే. అత్తారవో ఎత్త మామేన ఎత్త, అత్తారవో ఎత్త మామేన ఎత్త. నీ కొడుకు నీలకాంతుడేమన్నడత్త, నీ కొడుకు నీలకాంతుడేమన్నడత్త. కోడాల కోడాల చిన్న కోడల, కోడాల కోడాల చిన్న కోడల. నా కొడుకు నీ కాంతు నిన్నొల్లడాటే, నా కొడుకు నీలకాంతు నిన్నొల్లడాటే. వలకుంటే వలసేది వలహ విగ్రామేమి, వల్లకుంటే వలసేది వల విగ్రమేమి. రచ్చల్ల పెదభావ మెచ్చన్న చాలు, రచ్చల్ల పెదభావ మెచ్చిన్న చాలు. నా సాటి ఆరండ్లు అక్కన్న చాలు, నా అత్త మామల్లు సరెనన్న చాలు, నా అత్త మామల్లు సరెనన్న చాలు. నా సాటి మరదల్లు వదినెన్న చాలు, నాయారాండ్ల పిల్లల్లు అవ్వన్న చాలు అని తన సంసారాన్ని సాగించుకుని జీవిస్తూ ఉంటుంది. అన్ని చోట్ల చందమామకు మానవులకు అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే ఎక్కడా కనబడని సాంప్రదాయం

మడక సిరాలో కనబడుతుంది. శరదృతువు కాలంలో వెన్నెల ఎక్కువగా విరబూస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో చంద్రమ్మను పోసే సాంప్రదాయం కనబడుతుంది. గ్రామంలోని కన్నెపిల్లలందరూ చేరి గ్రామ చావడి లేదా దేవాలయ ప్రాంగణాలలో నేలకు పేడనీళ్లతో అలికి రాగిపిండితో చతురస్రాకారంలో 3 నుండి 4 మీటర్లు కలిగిన గీతలు వేస్తారు. మధ్యలో నిండుగా ఉండేటట్లు చంద్రుని వేస్తారు. దాని చుట్టూ నక్షత్రాలను వేస్తారు. తూర్పు దిక్కుల్లో ఆగ్నేయమూలకు అర్ధచంద్రాకారాన్ని, ఈశాన్యమూలల్లో సూర్యుని గీస్తారు. మధ్యలో ఉన్న చంద్రునిపైన నిండు చెంబుతో నీళ్లు పోసి దానిలోకి ఒక బెల్లముంటను వేసి దానిపైన మామిడాకులను పెట్టి కలశం చేసి పసుపు కుంకుమాలతో పూలు వేసి అలంకరించి పూజ చేస్తారు. ఇలా వారం రోజులు చేస్తారు. పూజ అయిన వెంటనే చంద్రునిపైన పాటలు పాడుతారు. అక్కడికి ముత్తైదువులు కూడా వచ్చి పాటలు పాడుతారు. ఉదాహరణకు, కుంకుమలో పుట్టిన గౌరీ, కుంకుమలో పెరిగిన గౌరీ, కుంకుమలో పుట్టిన గౌరీ, కుంకుమలో పెరిగిన గౌరీ, పొన్నాల గుండ్ల కింద పనిగంటాకుల పోగుల కింద, పొన్నాల గుండ్ల కింద పనిగంటాకుల పోగుల కింద, అన్నాలు కట్టిన అరుగుల కింద, మామాలు వేసిన మాన్ల కింద, అన్నాలు కట్టిన అరుగుల కింద, మామాలు వేసిన మాన్ల కింద, జోజోమ చందీరమ్మకెంత నిద్దురా, జోజోమ చందీరమ్మకెంత నిద్దురా. పసుపులో పుట్టిన గౌరీ, పసుపులో పెరిగిన గౌరీ, పసుపులో పుట్టిన గౌరీ, పసుపులో పెరిగిన గౌరీ, పర్వతాల కోనలపైన పచ్చాటి పైరులపైన, పర్వతాల కోనలపైన పచ్చాటి పైరులపైన, రాజులు కట్టిన మేడలపైన, యుద్ధం చేసే సైనికులపైన, ఏరుల పారే నీటిపైన, జోజోమ చందీరమ్మకెంత నిద్దురా, జోజోమ చందీరమ్మకెంత నిద్దురా. ఇలా వారం రోజుల తరువాత పిండి వంటకాలు చేసి 2 మగపిల్లవాళ్లను పెళ్ళి కూతురు పెళ్లి కొడుకులుగా చేసి పెళ్లి చేస్తారు. పెళ్లి కూతురిని తయారు చేసే కాడి నుంచి అప్పగింత మహామంగళారతి పాటలు పాడి ముగిస్తారు. ఒక ఆడపడుచు తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రియుణ్ణి తలుచుకుంటూ చందమామను చూస్తూ పాడే పాటను గమనించవచ్చు. వడువలచీనాడమ్మ చందమామ, వడువలచీనాడమ్మ చందమామ, వాడు నన్నే తలచీనాడమ్మ చందమామ, వాడు నన్నే తలచీనాడం చందమామ, వాడు పిలిచిన పలుకాడే చందమామ, వాడు దాకాను వలపోసి తిరిగాడు చందమామ, వాడు కలలోను నవ్వాడు చందమామ, వాడు కలలోను నవ్వాడు చందమామ, వాడు నన్నే కన్నెత్తి చూశాడు చందమామ, వాడు పక్కోలో ఉన్నట్టు చందమామ, వాడు పచ్చడి పీడిలాకు చందమామ, వాడు చూసేది చూపులు చందమామ, నా ఎదలో గుచ్చుకుంటే చందమామ, నా జన్మధన్యమయ్యేన చందమామ. ఇలా పాట పడుకుంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. క్రింది పాట బావుల్లో నీళ్లు చేదుకునేటప్పుడు పొలాల్లో శ్రామికులు మూటలు కట్టి నీళ్లు మడులలో నుంచి మళ్లకు పాది చేసేటప్పుడు పాటలు పడుకుంటూ ఉంటారు. రైతు శ్రమపడి ఒళ్ళు వంచి రెక్కలు ముక్కలు చేసుకుని పాటుపడినా అతనికి లభించే ప్రతిఫలం చాలా తక్కువ. అతడు దేశానికి అన్నం పెట్టేవాడు, కానీ అతనికి 3 పూటల తిండి లేదు. పెత్తందారులు భూస్వాములు అతని శ్రమశక్తిని దోచుకుంటారు. వారిని ప్రత్యక్షంగా ఏమీ అనలేక సంకేతపూర్వకంగా ఈ పాటలో రైతు తన అక్కసును వెళ్ళగక్కడం గమనించవచ్చు. ఏటికే తంబెట్టి పుట్టు బండించి, ఏటికే తంబెట్టి 10 పుట్లు బండించి, ఎన్నడో మెతికేరనా నేను, ఏటికే తంబెట్టి 10 పుట్లు బండించి, ఎన్నడో మెతికేరగానన్నా నేను, గంజిలో మెతికేరగానన్నా, కాల్జేయి కడుక్కోని కట్ట మీద

చల్లాడండి, చెండు పువ్వులు చల్లాడండి, రామ సీతల పైన మల్లె పూలు చెండాడండి, పక్క పపేటి తీసి గుండు మల్లెలు ముడిసి, పక్క పపేటి తీసి గుండు మల్లెలు ముడిసి అంప

అండి. ఇక చిన్నపిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఉయ్యాలలో పడుకోబెట్టిన మేనమామతో ఉయ్యాల పూజ చేయించి పాడేటి పాడటను మనం గమనించవచ్చు. ఇందులో పిల్లవాణ్ణి ఇంద్రుడు, నాగదేవతలు, గంధర్వకన్యలు, నాగకన్యలు, బాలకన్యలు అందరూ వచ్చి తూగండని పాడే పాటను మనం గమనించవచ్చు. మర్రి ఆకో పైన బాలుండి పండబెట్టి, మర్రి ఆకో పైన బాలుణ్ణి పండబెట్టి, బాలకన్యలంత తూగండమ్మ, బాలకన్యలంత తూగండమ్మ, తూగండి రంగన్ని తూగండి కృష్ణుడిని, తూగండి రంగుడిని తూగండి కృష్ణుడిని, తూగండి ఈ ముద్దు రంగయ్యను, తూగండి ఈ ముద్దు రంగయ్యను. దేవలోకము నుండి దేవేంద్రుడు ముద్దులాడ, దేవేలోకము నుండి దేవేంద్రుడు ముద్దులాడ, దేవే కన్యలంత తూగండమ్మ, దేవ కన్యలంత తూగండమ్మ, తూగండి రంగన్ని తూగండి కృష్ణుడిని, తూగండి రంగన్ని తూగండి కృష్ణుడిని, తూగండి ఈ ముద్దు రంగయ్యను, తూగండి ఈ ముద్దు రంగయ్యను. నాగలోకములోన నాగేంద్రుడు ముద్దులాడ, నాగలోకములోన నాగేంద్రుడు ముద్దులాడ, నాగ

తుగండి కృష్ణుడుని, తుగండి ఈ ముద్దు రంగయ్యను, తుగండి ఈ ముద్దు రంగయ్యను. అరటి ఆకు పైన బాలుడిని పండబెట్టి, అరటి ఆకులు పైన బాలుడిని పండబెట్టి, బాల కన్నయ్యలంత తూగండమ్మ, బాల కన్నయ్యలంత తూగండమ్మ. తూగండి రంగడుని, తూగండి కృష్ణుడుని, తూగండి రంగడుని, తూగండి కృష్ణుడుని, తూగండి ఈ ముద్దు రంగయ్యను, తూగండి ఈ ముద్దు రంగయ్యను. తర్వాత ఆడపిల్ల మొదటిసారిగా రుతుమతి అయినప్పుడు మేనమామ గుడిసె వేస్తాడు. మేన

ఆ పాపకు పసుపు గంధం పూసి తలంటూ స్నానం చేయించి పూలతో సింగారించడాన్ని పాటల్లో పాడటం మనం గమనించవచ్చు. శోభానం పాడగర రండి, శోభానం

0: పైన ముత్యం లాంటి కుంకుమ పెట్టండి, నుదిటి పైన ముత్యం లాంటి కుంకుమ పెట్టండి, శోభానం పడగరారండి మన పాపకు శోభానం పడగరారండి. నున్నాగా తలదువ్వండి ముత్తైదులంతా చేరి, నున్నాగా తలదువ్వండి ఆకాశ మార్గం నుంచి వాళ్ళత్త తెచ్చిన, ఆకాశ మార్గం నుంచి వాళ్ళత్త తెచ్చిన అరుదైన బంగారు చీర కట్టండి, అరుదైన బంగారు చీర కట్టండి, శోభానం పడగరారండి మన పాపకు శోభానం పడగరారండి.
1: ఇక పూలు వేసే విధానాన్ని పాటల రూపంలో పాడిన విధానం మనం ఈ క్రింద గమనించవచ్చు.
0: సూజి మల్లెలు కూడుదామా, మనసిన్న దాని మెడలో వేద్దామా, సూజి మల్లెలు కూడదామా, మనసిన్నే దాని మెడలో వేద్దామా, జగమంతా పూల వసంతములాడేను, జగమంతా పూల వసంతములాడేను, గోపాల లీలాలు పాడేదమ్మా, గోపాల లీలాలు పాడేదమ్మా, చెండు పూలు కుడదామా చందుళ్ళి మెడలో వేద్దామా, చెండు పూలు కుడదామా చందుళ్ళి మెడలో వేద్దామా, జగమంతా పూలు వసంతములాడేను, జగమంతా పూల వసంతములాడేను, గోపాల లీలాలు పాడేదమ్మా, గోపాల లీలాలు పాడేదమ్మా, డేరు పువ్వులు కుడదామా మా దేవత లాంటి చిన్నదాని మెడల వేద్దామా, డేరు పువ్వులు కుడదామా దేవత లాంటి చిన్నదాని మెడల వేద్దామా, జగమంతా పూల వసంతములాడేనా, జగమంతా పువ్వుల వసంతములాడేనా, గోపాల లీలలు పాడేదామా.
1: ఇక తెల్లవారగానే భర్త నిద్ర లేవకపోతే భార్య సరసాగా ఎలా పాడుతుందో ఒకసారి వినండి.
0: చుక్క తెల్లవారే తూర్పు తెల్లవారే, చుక్క తెల్లవారే తూర్పు తెల్లవారే, బురుగ పూచింది బారు వనములో, బురుగ పూసింది బారు వనములో, కలవాల చేల్లోకి నీళ్లు చేరాయి, కలవాల చేల్లోకి నీళ్లు చేరాయి, కాళ్ళు కడగాగా మీకు వేళయలేండి, కాళ్ళు కడగాగా మీకు వేళయలేండి
1: అని పాట పాడుతూ మనసాన్ మనం గమనించవచ్చు. ప్రేమగల భార్య బిడ్డకు జోలపాట పాడేటప్పుడు కూడా భర్తను మర్చిపోదు.
0: నిద్రపో బలభద్ర రాజకుమార, నిద్రపో బలభద్ర రాజకుమార, నిద్రకు నూరేళ్ళు నీకు నూరేళ్ళు, నిద్రకు నూరేళ్ళు నీకు నూరేళ్ళు, నినుగన్న తండ్రి నిండు నూరేళ్ళు, నినుగన్న తండ్రికి నిండు నూరేళ్ళు, నిద్రపో బలభద్ర రాజకుమార
1: అని భర్తపై భక్తితో పాట పాడుతుంది. ఇక పురుషులు పాటే కపిల పాటలను గమనిద్దాం. ఉదయాన్నే నిద్రలేస్తూనే దేవుని తలుచుకొని లేవాలని, అది కూడా రాముని తలుచుకొని లేవాలని సూచించే పాటను గమనిస్తాం.
0: పొద్దున్నే లేవలను రాముణ్ణి తలవలను, వచ్చిన గండాలు వారు గవలను, పొద్దున్నే లేవలను రాముణ్ణి తలవలను, వచ్చిన గండాలు వారుగా వల్ను, రాముణ్ణి తలవల్ను రజమంతా తిరగవల్ను, దేవుడు మనను కాపాడవల్ను.
1: ఇక కపిల తోలేటప్పుడు వరసైన పిల్లలు ఎదురుగా ఉంటే పరోక్షంగా తన శృంగార

గాదు, తగుడు బంగారము గాదు, కలిసినోడు మొగుడుగాడు. అత్తమామ ఆశ లేదు, తల్లిదండ్రి దయలేదు, పాపిష్టి తల్లిదండ్రి బయలెల్ల నీరో. జలమాని బాపీనోడు జగ్సి తోలేమోడు,

మిదమీద మిరపచెట్టు వనులేక ఎండిపాయి, మమగారి ఆడబిడ్డ మొగుడులేక గొడ్డిపాయే.

ఎదిరింటి ఎర్బిల్లో సుతమంటే ఎలిరావే, పాపిష్టి తల్లిదండ్రే బయలెల్ల నీరో. ఊరేకి తొరుపోనా ఉయ్యాల మరిమానో ఉయ్యాల.

చెలికా నీందు ముందర చెరుకు రత్తానా మేసే, చెలికాడు తీరిపాయే చెరుకు చేదాయే. వద్దన్న వస్తాడమ్మా ఒక్కకు తెస్తాడమ్మా, తలపాటనే పెడతాడో తగులుకొంటాడో. ముత్యాలు ముని కొంగురత్నాలు పైజరుగు, వజ్రాల కుంచెళ్ళో వారిజేయ పిల్లా.

మీరింతవరకు అనంతపురం జిల్లాలో జానపద కళాకారులు ఈ అంశం గురించి డాక్టర్ సి శివన్న గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా వజ్రకరూరు నుండి వ్రాస్తున్న శ్రోతలు లక్ష్మీదేవమ్మ, గోపీకృష్ణ, రాధాకృష్ణ, హరి, రేఖ, వీణ, రాజేశ్వరి, జ్యోతి, ఉమా, కోమల, ప్రమీల, లలితమ్మ, రమ్య, చరిత, వర్షిణి, తులసి, వందన, సుష్మ, సౌమ్య, తేజ, దీక్షిత్, షణ్ముఖ్, ఆదిశేష శర్మ వీరందరి కోసం లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం టి చలపతిరావు.

0: है ता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి। LIC హర్ పల్ ఆప్కే సాథ్।

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డి పల్లి గ్రామం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే పూలకుంట గ్రామం నుంచి ఓబులమ్మ, భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, ఓబులమ్మ, రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మి, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ. వీరందరి కోరికపై ఇప్పుడు విందాం పుట్టింటికి రాచెల్లి చిత్రం నుండి ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఈ ఉత్తరం జానకంపేట్ ఎడపల్లి నిజామాబాద్ నుండి వ్రాస్తున్న శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున వీరందరి కోసం పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం నుండి ఏఎం రాజా, సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడువులో తామరా సై బాల్, బురద పుల్లా సై
4: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం కటకటాల రుద్రయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం జేవి రాఘవులు.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఐటి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. విశాఖపట్నం కేంద్రంగా అందుబాటులోకి వచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఈ రోజు నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. జోన్కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలనా వ్యవహారాలన్నీ అక్కడి నుంచి సాగనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా అందుబాటులోకి వచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కార్యకలాపాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుందని రాష్ట బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రైల్వే జోన్ కోసం 30 ఏళ్లుగా బీజేపీ పోరాడిందన్నారు. విశాఖ కేంద్రంగా బుల్లెట్ రైలు త్వరలో వస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి చెప్పారని వివరించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్టంలో యోగాంధ్ర 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జూన్ 7 నుంచి 14 రోజులు రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, రాష్ట స్థాయి కార్యక్రమం రాజధాని అమరావతిలో 25,000 మందితో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్ కోసం గోదావరి డెల్టాకు ముందుగానే నీటిని విడుదల చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాణిజ్య సిలిండర్ ధరని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి పెంచింది. 19 కిలోల సిలిండర్పై 42 రూపాయల ధరను పెంచుతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగ సమావేశం నిన్న నిర్వహించారు. పట్టణాలను పర్యావరణానికి అనుకూలంగా, కాలుష్యరహితంగా వాతావరణ మార్పులను తట్టుకునేలా మార్చే దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా కార్పొరేషన్ ఈ రోజు రేపు విజయవాడలో జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఇంటినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేస్వితో. మరి మనమున్నాము నవరస భరిత హరివెల్లు కార్యక్రమంలో. 10:05:20 అయిపోయింది మన క్లాక్ లో టైం అనమాట. సో చాలా మంది నాకు గుడ్ మార్నింగ్ అంటూ బ్యూటిఫుల్ గా మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. వెల్, మరి ఫస్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు ఏదంటే, హాయ్ జేస్వి, వెరీ గుడ్ మార్నింగ్. జూన్ 1 ఉదయం నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి అన్న చల్లని కబురు కోసం రైతన్న ఆశగా ఎదురుచూపులు.

0: మాట వినగానే మురిసిపోయే ముఖాలు గడిచిన 24 గంటల్లో వర్షపాతం వివరాలు అంటూ రేడియోకి చెవి ఆనించే ఆనాటి ముచ్చట్లు. ఇలా సాగుతున్నటువంటి పాడి పంటల కార్యక్రమం ఇంకా ఏమిరోయ్ రామిగా బావున్నావా అనేటువంటి ఆ పలకరింపు, అనేటువంటి చిన్నపాటి హుషారు వాన జల్లులు, కాలం ఎంత మారినా సాంకేతిక పరుగులు తీస్తున్నా తొలి వాన చినుకు కోసం మింగి వంక చూసే మన అన్నదాత, ఆ కళ్లల్లోని ఆ యొక్క ఆప్యాయత ఆశాభావం ఎప్పటికీ తరగదు. సో ఈయేడు కాస్త ఎల్నిలో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తాయి అనే భావన ఉన్నా వరుణులు కరుణించాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ లోకా సంస్థా సుఖినో భవంతు అంటూ భవదీయుడు సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి మెసేజ్ పంపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ నెక్స్ట్, హాయ్ జేఎస్వి, మీ వాయిస్ అంటే చాలా ఇష్టం, చాలా మధురంగా ఉంటుంది. అంతేకాదు మాకు మీ ఆర్జేస్ లో ఇష్టమైన వాయిస్ కల ఆర్జే శృతి గారు ఇంకా ప్రసన్న గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పాడుతూ ఉంటే మీ గాథం చాలా బాగుంటుంది, నేనే గనక మంచి మూవీ తీస్తే అన్ని పాటలు మీ చేత పాడించేసేస్తాను. థ్యాంక్ యూ అండి. నల్లపాండి నుంచి గుంటూరు ఎంఎంఎస్ నివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. హాయ్ జేఎస్వి, శుభోదయం, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు చెప్పినటువంటి రాణికి వావ్, ఈ మెట్ల బావి 100 రూపాయల నోటు పైన కూడా ఉంది. ఉపేంద్ర గారు పాలమర నుంచి మనకి మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్. లెమెలపాడి నుంచి భాను, అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంది. మనం ఎన్ని ఊహించుకున్నా ఎన్ని కలలు కన్నా మనకు ఏది జరగాలో అది జరుగుతుంది, అదే జీవితం. శుభోదయం అంటూ మనకి మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. మీకు కూడా మీ పేరు పంపించాలి కదా. ఈరోజు మాకెంతో ఇష్టమైనటువంటి నటుడి పుట్టినరోజు, మరి ఆ పాటలు కూడా ప్లే చేస్తారా? తప్పకుండా, అన్ని బ్యాక్ టు బ్యాక్ వస్తాయండి. సో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేస్తాను. అండ్ భద్రాద్రి కొట్టగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజ్ని, మాయా, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మనకి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అంతర్జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు అంటూ సౌజన్య గారు మనకి మెసేజ్ పెట్టారు మంగళగిరి నుంచి. తో పాటుగా పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? మీ బ్రాండ్ షో జోరుగా హుషారుగా అదిరింది బాస్. అండ్ యెస్, మరి నెక్స్ట్ మెసేజ్ మన కోసం పంపించిన వారు, వెల్కమ్ టు హరివిల్లు అంటూ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అండ్ దుర్గారావు గారు, హాయ్, 30 ఇయర్స్ బ్యాక్ అనేటువంటి షాప్ లో మేము వర్క్ చేశాము, అండ్ ఎన్ని ఈ పాడుతుందో అప్పట్లో నాకు తెలుసు, 30 ఇయర్స్ బ్యాక్ లైఫ్ గుర్తు చేశారు బాస్, హౌ స్వీట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీ యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసే ప్రయత్నం నేను చేయగలిగాను, నాకు సంతోషంగా ఉంది. నా మాటల ద్వారా మీకు గుర్తొచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది. మంగళగిరి ప్రాంతంలో ఏ బావికి ఎన్ని మీటర్లు పడుతుందో, ఎంత వాటర్ పడుతుందో అప్పట్లో నాకు తెలుసండి, 30 ఏళ్ల క్రితం. చాలా మంచి విషయాలు గుర్తు చేశారు, ధన్యవాదాలు సార్. నమస్తే జయస్వి గారు, నమస్కారం అండి. అండ్ నవరస భరిత హరివిల్లుకి స్వాగతం. ఈ శీర్షికన గుజరాత్ లో గల వివిధ బావుల గురించి చక్కటి సమాచారం అందించారు అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుంచి, థ్యాంక్ యూ. రాజేష్ గారు హిందుపూర్ నుంచి, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మీ వాయిస్ మా కాలేజ్ లో మేడం లా ఉంది. కడప వినయ్, హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ వినయ్. అండ్ గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ వీరరాఘవ, రేఖ, సాయి, మౌనికా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కానూ నుంచి తాతారావు గారు, ఎలా ఉన్నారు? లాంగ్ టైమ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ ప్రోగ్రామ్ మీరు వచ్చినప్పుడు అలా వినడం కుదరడం లేదు, ఇప్పుడు కుదిరింది. ఎప్పుడు విన్నావు అన్నది కాదు, విన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. వింటూ మెసేజ్ చేశారు చూసారా, ఇది ఇంకా ఆనందదాయకమైన విషయం. శుభోదయం తెలియజేస్తూ, మనకి తీయనైన మీ గొంతు చాలా రోజులకి వినే భాగ్యం కలిగింది అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో అలా పేరెంట్స్ డే గురించి చెప్పడం, చిన్న కాకాణి నుంచి సుమ గారు మనకి మెసేజ్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, జూన్ నెలకు వెల్కమ్ పలుకుతూ జయస్వి గారు రావడం చాలా సంతోషదాయకం, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇవి నాకు వచ్చినటువంటి మెసేజెస్, ఇంకా కొన్ని ఉన్నాయి, చదివి వినిపిస్తాను. కానీ అంతకన్నా ముందు ఒక మంచి బ్రేక్ తీసుకుందాం, అండ్ ఆ తర్వాత క్వశ్చన్ కి సమ్ సిద్ధంగా ఉండండి.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది, క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి, శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పహలే ఏక్ ఫైసలా హోతా హై. హర్ ఫైసలే సే పహలే ఏక్ సవాల్, క్యా మై తయార్ హూ? అగర్ జవాబ్ హై హాం, తో భారతీయ వాయుసేనా ఆప్కా ఇంతజార్ కర్ రహీ హై. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.
2: సుబై, మరి 10:11 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో ఛాయ్. మరి నేను అడిగే ప్రశ్న ఈనాటి నవరస భరిత హరివిల్లులో, జాగ్రత్తగా వినండి, ప్యాక్స్ సిలికా అనేటువంటి కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరిగింది? ప్యాక్స్ సిలికా అనేటువంటి కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరిగింది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 నెంబర్ కి వాట్సాప్ చేయండి. ప్యాక్స్ సిలికా అనే కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరిగింది? సో ఆలోచించండి, మీ రైట్ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక అద్భుతమైన సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్.

0: ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనమున్నాము నవరస భరిత హర్వీలులో. సో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ప్యాక్స్ సిలికా అనే కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరగనుంది? సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. అంతకన్నా ముందు హాయ్ జయస్వీ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా శుభోదయం అండి. అంతర్జాతీయ గ్లోబల్ పేరెంట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలు. కాఫీ టైంలో మీరు ప్రతి సూక్తి శ్రోతలు ఆరగించే రుచికరమైన పూరి, మీ ప్రతి ఆవిష్కరణ మా కర్ణములకు మీరు పంచి ఇచ్చే ప్రతిభా సిరి, మీరు వినిపించిన జలపాత శబ్దం మా వీణుల చెంత పురివిప్పి ఆడిన మయూరి అమ్మ పలుకు ఒక ప్రవచనమని, అది శాప విమోచనాన్ని నవనీతంగా వినబడినది మీ యొక్క వచనం. 9 గంటల నుంచి కావు కావు అంటూ జయశ్రీ బలగమంతా తాను వినిపించే వింతలు చూస్తూ వావ్ అనిపించే బావుల గురించి చెవులు రిక్కించి వింటూ కెవ్వుమని కేకలు వేస్తూ అలసి సొలసి మ్యావ్ మ్యావ్ అనుకుంటూ మా పనిలో అలా నిమగ్నం అవుతున్నాను తల్లి. అందుకే కోరి మరీ ఎంచుకుంటాము మీ సేకరణ స్టోరీ. ఇది కదా నిజమైన సౌందర్య లహరి. ఎన్నాళ్లైనా మా దృష్టంతా ఈ రోజు పైనే గురి. ఇంకా శ్రోతల సందేహాల్ని కరిమింగన వెలగపండు మాదిరి అవుతాయి. సరే, మాకు తెలియకుండానే నేటి సమయం అలా అలా అలా అలా అలా అయింది పెద్ద చోరి అంటూ చనపండ నుంచి ధర్మరాజుల వాసు గారు పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ జయస్వీ, వివిధ భారతి ఎఫ్ఎం సర్వేజన సుఖనో భవంతు అంటూ మనకి ఆర్జే జయస్వీ గారికి, నిన్న నిన్ను నమ్మి వస్తున్నా నీ చెంతకు, కరుణిస్తావో వరమిస్తావో ఏం చేస్తావో అంతా నీదయే అంటూ మంచి నమ్మకంతో వేసినటువంటి ఒక అడుగు రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు పంపినటువంటిది మనలో ఉన్నటువంటి సంకల్పం మీద నమ్మకం, అలాగే మనం చేసేటువంటి పని మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది, దానికి అందరి సహకారం కూడా తోడవుతుంది అని చెప్పకని చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ ప్యాక్స్ సిలికా అనే కార్యక్రమం ఏ దేశ నేతృత్వంలో జరిగింది అన్నాను. సో ఆన్సర్స్, రైట్ ఆన్సర్స్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అండ్ వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్స్ ఇస్లా వేణుగోపాల్ దత్త గారు పాలంపోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ సరైన ఆన్సర్ అందించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్స్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అండ్ గుడ్ మార్నింగ్ జయస్వీ అంటూ చిన్న అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. చిన్న కాదండి, మీ పేరు నేను చిన్న అనుకున్నాను, అన్నిదా భావించకండి. చైనా అంటూ పంపించారు ఆన్సర్. సో చైనా అయితే కాదు, అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి సరైన సమాధానం పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానాన్ని అందించారు. అండ్ కనకరావు గారు పెడన నుంచి శుభోదయం తెలియజేస్తూ రైట్

ఆన్సర్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ రాఘవ గారు. మీకు కూడా పెడన జోగానందరు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. రైట్ ఆన్సర్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి. సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ జయస్వి, మీరు చెప్పే విషయాలు చాలా ఉపయోగంగా ఉంటాయి. మీ వాయిస్ చాలా బాగుంటుంది. సత్యనారాయణ గారు కృష్ణలంక విజయవాడ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ రివీల్ చేసేయమంటారా? చెప్పేస్తున్నాను. యుఎస్ఏ అనమాట, సో అమెరికా అనమాట. అండ్ ఇందులో భాగంగా మన భారతదేశం కూడా ఉంది. సో ఈ యొక్క వ్యూహాత్మక వాణిజ్య సంబంధాల బలోపేతం చేయడానికి ఈ యొక్క ప్యాక్స్ సిలికా అనే కార్యక్రమం జరుగుతోంది. అండ్ ఇందులో భారత్ కూడా ఒక భాగం అనమాట. సో రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు రైట్ ఆన్సర్ పంపించారు, అమెరికా అనమాట. సో ఇంకా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కాకుండా నేను అడగబోయే క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచించండి బాస్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, సాగర్ మైత్రి భారత్ నౌకాదళం మరియు ఏ సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం? సాగర్ మైత్రి భారత నౌకాదళం ఏ సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం? సాగర్ మైత్రి భారత నౌకాదళం ఏ సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం? సో రైట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఈ లోపల మీ అందరి కోసం మయా మయా గులాబీ తారని తుంచి కవ్వించి మయా మయా అనే బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గురుకా అంతరించి. స్టే ట్యూన్డ్.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై నిజేస్వీతో సాగర్ మైత్రి భారత్ నౌకాదళం మరియు ఏ సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. ఇందాకటి ప్రశ్నకి అమెరికా అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆదిశేషు గారు ఆత్మకూరు నుంచి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్.

0: Gold Loan. Call 1-800-420-2233.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు.
2: సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662-4888-14 కింద నాకు వాట్సాప్ చేయండి బాయ్స్.

0: तरफ काले लो ये तो लावा लो जस्ट पक्का क्लिक लो ना ना वाह
1: चिकु कुनाडो
2: तेली अनि लिंक्स नी क्लिक चाहिए कंडी आरबीआई अंटोंडी
3: तेली विगा आलोचन चंडी आप रमातंगा उन्नडी
4: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై నీ జేస్వితో మనము నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో 10:39:48 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ నిరంతర్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం ఎంత మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. మీరు కూడా పంపించాలి అనుకుంటే 8662488 అనే నెంబర్ కి నాకు ఆన్సర్స్ పంపించండి. అండ్ దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఇప్పటి ప్రశ్నకి ఎవరు సమాధానాలు పంపించారో చూసేద్దాం. కనకారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జేస్వి గారు అంటూ మనకి మెసేజ్ చేశారు. వినరా వినరా వింత కథలు అంటూ తొలివేకువ నుంచి ఇప్పటి వరకు ఒక గొంతు వినిపించింది పలకరింతల పురాతన బావుల పురాణం చెప్పి మూగబోయిన రాళ్లకు మాటలు నేర్పి అమ్మ గురించి నవనీత వచనం మీ నోట ఈరోజు.

విన్నాం. నాన్న ప్రేమ నిధిని గెలుచుకున్నాము, తల్లిదండ్రుల బంధమే బావి లోతైతే వారి ప్రేమ మన జీవన జల సంపదలకి గుర్తుగా నిలుస్తుంది. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు సార్, నిజంగా చాలా బాగుంది. వారి యొక్క ప్రేమ మాత్రం మన జీవన జల సంపదలకి గుర్తుగా నిలుస్తుంది. ఇది వింటూ ఉంటే వెళ్ళిపోతుంది సమయం అంతే వేగంగా, మళ్ళీ మిగిలిపోతుంది మీరు మాట అనుభవ దారిగా. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ రైట్ ఆన్సర్. బాగున్నారా అంటూ దిస్ ఇస్ రంజిత్ రెడ్డి ఫ్రమ్ రంగపురం. హాయ్ రంజిత్ గారు, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో వినయ్ రైట్ ఆన్సర్ పంపించారు, డెడికేటెడ్ టు జయస్వి మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డెడికేషన్. వాగ్దేవి జయస్వి గారి గళ మాధుర్యాన్ని విని చాలా రోజులైంది. బాగున్నారా, శుభోదయం, నమస్కారాలతో వేముల నరసింహారావు గారు. మీకు కూడా ప్రతి నమస్కారాలతో మీ జయస్వి అండి, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు మనకి ఆశా గారు కాపుగొంపల్లి గ్రామం నుంచి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. భాస్కర్ గారు పెడ నుంచి సరైన సమాధానం. అలాగే హలో మ్యామ్ అంటూ శశికళ ఫ్రమ్ నాగోల్ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్, నైస్ నేమ్ అండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి సరైన సమాధానం. అయ్యో బాబోయ్ లతా గారు, నేను జయస్వి మాత్రమే, మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇంత పెద్ద ఆన్సరా, అయ్యయ్యో, మరి ఇంత పెద్ద ఆన్సర్ అయినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ కదా. మన యూపీఎస్సీ పేపర్ 1 లో కూడా అడిగారు దీన్ని. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, రైట్ ఆన్సర్. షరీఫ్ గారు గన్నవరం నుంచి, భద్రాచలం ఏరియా, రైట్ ఆన్సర్. మీ మూడో ప్రశ్నకి నా సమాధానం అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, రైట్ ఆన్సర్. పెడిన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం పంపించడమే కాకుండా అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అందించారు. అండ్ దాంతోపాటుగా ఆళ్లగడ్డ నంజాల జిల్లా పాలంపోలే గారు సరైన ఆన్సర్ అందించబోతున్నారు. సో అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన సమాధానానికి అంటూ ప్రశ్నకి మా సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. వేటపాలెం నుంచి రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు, జోరుగా హుషారుగాలు. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరైన సమాధానంతో మనకి మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించారు. సో నేను పూర్తి నిరంతర్ కి ఫుల్ ఫామ్ అడిగాను, కొంతమంది మాత్రమే పంపిస్తున్నారు. ఎనీవేస్, తుర్కపల్లి విలేజ్ నుంచి ఆంటనీ గారు పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యువర్ వాయిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ నైస్, ప్లీజ్ సే హాయ్ టు ఆల్ ద లిజనర్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ది ఆర్జేస్, రైట్ ఆన్సర్ సార్. శరత్ బాబు రవి గారు ఫ్రమ్ పెనమలూరు విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్, సో హ్యాపీ టు హియర్ దిస్. సరే, మరి నిరంతర్ దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ టు ట్రాన్స్ఫార్మ్, అడాప్ట్ అండ్ బిల్డ్ రెసిలియన్స్, ఇది దీని సరైన సమాధానం అన్నమాట. సో అందరూ కూడా సరైన ఆన్సర్స్ అందించారు, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నా తదుపరి ప్రశ్న, భారతీయ రైల్వే స్టేషన్స్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించినటువంటి పథకం పేరేంటి? భారతీయ రైల్వే స్టేషన్స్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించినటువంటి పథకం పేరేంటి? భారతీయ రైల్వే స్టేషన్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం, దీని పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కోర్ట్ నుంచి వింటూ ఆనందిస్తున్నారు. 10:52 అయిపోయింది. మరి నేను అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, భారతీయ రైల్వే స్టేషన్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం పేరేంటి అని. సో మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వినయ్ గారు సరైన సమాధానం పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్. అండ్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. కర్నూతర్ సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. ఇంకా మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు. అండ్ గన్నవరం నుంచి షరీఫ్ భద్రాద్రి గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరూ కూడా రాయదుర్గం అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ పెట్టారు కానీ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మగూరు నుంచి ఆదిశేషు గారు సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన నుంచి. అండ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ హలో మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ ఈస్ కవావ్. ఈ కవావ్ కబాబ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ నాకు అర్థం కాలేదు. శంకర్ గారు ఫ్రమ్ బ్రహ్మంత్రాల నుంచి, నేను అడిగిన క్వశ్చన్ కి ఇది ఆన్సర్ కాదు. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. ఆశా కాపు గొంపల్లి గ్రామం నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సరైన సమాధానంతో మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ పాలంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సరైన సమాధానాన్ని పంపించారు ఇందాకటి ప్రశ్నకి, ఇప్పటిపై ప్రశ్నకి కూడా. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ వియూర్ నుంచి. అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. చారిత్రక బావుల గురించి ప్రశంసనీయమైనటువంటి వివరాలు చెప్పారు. అయితే గుంటూరు బావుల లోతు గురించి కూడా ఒక విషయం నాకు గుర్తొచ్చింది. సో నేనైతే అది చెప్పలేను, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ఇండియా రేడియో కేంద్రం నిజంగా లాంగ్ స్టాండింగ్ అసోసియేషన్ ఉందండి మాకు, ఇప్పటికీ ఎప్పటికీ. ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలో నేను నటించారు, చాలా సంతోషంగా ఉంది సార్ మీ మధురానుభూతులని మాతో పంచుకున్నందుకు. అండ్ నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తూ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ హరణ్ తేజ్. హాయ్ హరణ్ తేజ్, వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సో హ్యాపీ టు సీ యువర్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ రాయదుర్గం అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేసినందుకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రైట్ ఆన్సర్ తో భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు. వెరీ నైస్. మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ 10:55 AM అన్నమాట. భారతీయ రైల్వే స్టేషన్ లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం పేరు ఓఎస్ఓపి, వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. ఇది 2022 స్టార్ట్ అయింది. 2026 దాదాపుగా ప్రతి భారతీయ రైల్వే స్టేషన్ లో, అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటూ వెళ్తే 2000కి పైగా ఇలాంటి ఒక అవుట్లెట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. సో ఇది ఈనాటి మన నవరస భరిత హరివిల్లు. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ డే అండ్ లవ్లీ షో కదా. కలుసుకుందాం మరొక అద్భుతమైన రోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో. అంటిల్ దెన్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి FM 101.3 MHz. బై మీ జయస్వితో సైనింగ్ ఆఫ్.

0: నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతితరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: विविध भारती एफ एम 101.3। विविध भारती एफ एम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతీయ న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. మయన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లాయింగ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరగనున్నాయి. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టులో వారి సంఖ్య 37 చేరుకుంది.

భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో 4 సీట్లు, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 3 సీట్లు, జార్ఖండ్లో 2 సీట్లు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజెన్ జిల్లా నుండి ఖేత్ బచావో అభియాన్ను ప్రారంభించనున్నారు. జూన్ 30 వరకు 4 రోజుల పాటు ప్రచారం కొనసాగుతుంది. ఎరువులను సమతుల్యంగా తెలివిగా ఉపయోగించడం, వాతావరణ సంబంధిత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు, పంచాయతీ స్థాయిలో చురుగ్గా పాల్గొనడం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడంపై ప్రచారం చేయనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈరోజు జీ కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి రష్యాలో పర్యటించనున్నారు. జూన్ 2 నుంచి 7 వరకు ఆయన రష్యాలో పర్యటిస్తారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రికి ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రష్యాలోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మెగా డీఎస్సీతో లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు ప్రసరించాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఎలాంటి గ్రేస్ మార్కులు ఉండవని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ సాయి సుధీర్ వెల్లడించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

అల్లుడు గారు చిత్రానికి కేజే యేసుదాస్ చిత్ర పాడినటువంటి అన్నమాచార్య కీర్తన విన్నారు. కేవీ మహాదేవన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11:09:24 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి ఈరోజు సినిమా కబుర్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం? ఎగిరే పావురాలు ప్రేమకు వేళాయరా అంటూ ప్రేమకు స్వాగతం చెప్పి ఒక శుభ లగ్నాన పెళ్లిపీటలు వేసి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించి సంప్రదాయంగా మెప్పించి పెళ్ళాం ఊరెళితే ఏం చేయాలి, పెళ్ళంతో పనేంటి అని ఆలోచింపజేస్తూ బడ్జెట్ పద్మనాభంలకు సర్దుకుపోదాం రండి అని మెసేజ్ ఇచ్చి ఆహ్వానం అందించారు ఆ దర్శకులు. సిల్వర్ స్క్రీన్ ను పూర్తి వినోదంతో అభిషేకం చేయడానికి అతడే ఒక సైన్యంగా మారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ఉగాది రోజున మావి చిగురు తిన్న కోయిలల మధురమైన సంగీతంతో ప్రేక్షకులను ఊయలలూగించిన నంబర్ వన్ దర్శకులు. ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఆయన బర్త్డే స్పెషల్ గా మాట్లాడుకుందామా? గెస్ట్ చేస్తూ ఉండండి ఎవరా దర్శకులు, నటులు, మ్యూజిక్ డైరెక్టర్ అనేది. సో నేను మాట్లాడతాను ఈరోజు ఆయన గురించి బోలెడన్ని కబుర్లు అనమాట, సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ప్రేమకు వేళాయిరా చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటుంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:17:44 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఆయన ఎవరు అనేది చాలా మంది గెస్ చేసేసారు కదా, కరెక్ట్ గా గెస్ చేసేసారు అనమాట అందరూ కూడా. సత్తి వెంకట కృష్ణారెడ్డి. సో మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. భాస్కర్ గారు పెడన్ నుండి అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ తిరువేదుల వెంకట సుబ్బారావు గారు అండ్ అలాగే మండుటెండల్లో చల్లటి పన్నీటి జల్లులా ఉందా, మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి అంటూ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు అలాగే మెసేజ్ చేశారు. అండ్ అలాగే నమస్తే ఎలా ఉన్నారు అంటూ ఈ రోజు తెలుపబోయేది, మేము తెలుసుకోబోయేది కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి కదా అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. సో లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మనం సత్తి వెంకట కృష్ణారెడ్డి గారు అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. చదువుతో పాటు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం, సినిమాలే లోకంగా భావించి ఎప్పటికైనా సినిమా హీరో కావాలనేది ఆయన కళ. ఆ తర్వాత సినిమాలను చూస్తూ అందులోని లోటుపాట్లు గమనించడం, ఈ సినిమా ఎందుకు హిట్ అయింది, మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని ఆలోచించడం అనమాట. దీంతోపాటు సినిమాలో విలువల్ని తెలుసుకోవడం, ఆ విషయాలన్నీ కూడా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం ఆయనకి అలవాటుగా మారిపోయింది. మరి ఎస్వి కృష్ణారెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అతి కొద్ది మంది టాలెంటెడ్ పర్సన్స్లో ఒకరు. బలమైన కథ, చిన్న బడ్జెట్, హెవీ ప్రాఫిట్స్, ఇవే కృష్ణారెడ్డి గారి స్టైల్ ఆఫ్ మేకింగ్. తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది యమలీలా మూవీ నుంచి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన యముండ.

0: भारती FM 101.3
1: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనేనా? వా చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

11:31 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక మంచి డైరెక్టర్, నటులు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరా అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు. అప్పటి వరకు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ కమెడియన్స్ గా ఉన్న వాళ్ళని కూడా హీరోలుగా మార్చగలిగిన దర్శకులు. దాదాపు 40 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆరోగ్యకరమైన కామెడీ ఏది కూడా హద్దు మీరదు ఆయన సినిమాల్లో అనమాట. ప్రతిదీ కూడా ఆరోగ్యకరంగా హుందాగా ఉంటాయి. ఆయన యాక్టర్ డైరెక్టర్ మాత్రమే కాదు, మనసుకి హాయినిచ్చే సంగీతాన్ని సమకూర్చడంలో ఎక్స్పర్ట్. టాలీవుడ్కు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ని అందించారు. 1990 అలాగే 2000 సంవత్సరాలు అనమాట, వీటి మధ్యలో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాయన్నమాట. ప్రతి ప్రాజెక్ట్ ఆయనకు లాభాలు తెచ్చిపెట్టింది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలు తీసిన దర్శకులు అనగానే మనకి ఎస్వి కృష్ణారెడ్డి గారు గుర్తొస్తారు. అండ్ కృష్ణారెడ్డి గారు ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఒకటి ఉంది, బట్ అదైతే అంత తెలియదు, అంటే రిలీజ్ కూడా అయ్యిందో లేదో నాకైతే ఐడియా లేదు సరిగ్గా. బట్ కృష్ణారెడ్డి గారు చిరంజీవి గారి కిరాతకుడు సినిమాలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఆ పాత్ర ఆయనకంత గుర్తింపు తీసుకురాకపోయినా కూడా మంచి మెమరీగా ఆయనకైతే మాత్రం గుర్తుండిపోయింది అనమాట. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నాయి ఒక వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహం అంటున్నాం మనం అంటూ అద్భుతంగా సిరివెన్నెల గారు రాసిన సాహిత్యానికి రూపంగా వీళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించి ఇద్దరు మిత్రులు అనే ట్యాగ్ నైతే సొంతం చేసేసుకున్నారు. మరి రియల్ లైఫ్ లో చెప్పుకోవడానికి నమ్మశక్యం కాని విషయాలను కూడా తెరపై చూపించి ప్రేక్షకులను నమ్మించడమే కాదు, కడుపుబ్బా నవ్వించడంలో కూడా దిట్ట మన కృష్ణారెడ్డి గారు. మాట్లాడుకుందాం ఇంకా బోలెడన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ప్రేమకు స్వాగతం చిత్రానికి ఉదిత్ నారాయణ్ మహాలక్ష్మి పాడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇలాంటి పాటలు వింటుంటే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది. సో వివిధ భారతిలో అంటేనే ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి పాటలు వింటూ హాయిగా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేయచ్చు, ఎండలని కూడా మర్చిపోవచ్చు అనమాట. 11:38:52 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఆయన అంటే కడుపుబ్బ నవ్వించడంలో దిట్ట అని చెప్పాను కదా, అంటే రియల్ లైఫ్లో చెప్పుకోవడానికి నమ్మశక్యం కాని విషయాలను కూడా స్క్రీన్ మీద చూపించేస్తారు, ప్రేక్షకులు నమ్మించడమే కాదు నవ్విస్తారు అని చెప్పాను. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే శుభలగ్నం సినిమాలో బ్రహ్మానందం గారి చెవులు చాటలంత అవడం, తనికెళ్ళ భరణి గారి చెవిలో సీసం పోసి మళ్లీ తీసేశానని చెప్పి దానికి ఫీజు అడగటం, మాయలోడు సినిమాలో బాబుమోహన్ తన డ్రెస్ లోపల చేయి పెట్టి ఇంత సరిపోతుందా అని ఒక బోన్ తీసిస్తారు. ఆ టైంలో చూస్తున్న ప్రేక్షకులు లాజిక్ ఆలోచించేంత టైం కూడా ఇవ్వకుండా నమ్మేస్తారనమాట, అంటే కడుపుబ్బ నవ్వించేస్తారు. అండ్ వినోదం సినిమాలో కోటగారి డబుల్ యాక్షన్ అని అంటే ఆయన నాయనే నమ్మించేస్తారనమాట, నాకు నేనే డబుల్, నేను నాకు నేనే డూపు అని చెప్పి అని నమ్మించడం, ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా కార్మిక నాయకుడు సింగారానికి జై అనడం, ఇలాంటివన్నీ కూడా బియాండ్ లాజిక్ అనమాట. కానీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇంకా మాయలోడు సినిమాలో నాలుక బయట పెట్టి బ్రహ్మానందం గారిని ఇరిటేట్ చేసే కానిస్టేబుల్ పాత్రలో అలీని చూపించిన కృష్ణారెడ్డి గారు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎందచేట అనే అలీ మార్క్ డైలాగ్స్తో అలీ గారికి ఐడెంటిటీ తీసుకొచ్చి యమలీల సినిమాతో ఏకంగా ఆయన్ను హీరో చేసేశారు.

0: మాట్లాడుకుందాం, మరిన్ని కబుర్లు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ఉంది, బట్ దానికంటే ముందు చిన్న షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా.

0: బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం వింటున్నారు ఎస్వి కృష్ణారెడ్డి మ్యూజిక్ లో.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి.

0: ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి.
3: ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఈ ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డైరెక్టర్ గా ఫస్ట్ మూవీతోనే వెండి తెరపై మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఏ సంబంధం లేని ఓ గారడీవాడు ఒక చిన్న పాపకు తోడుగా నిలిచి ఎలా తన ప్రాణాలు కాపాడాడనేది మాయలోడు. తన సినిమాకు కథే హీరో అని ప్రూవ్ చేసింది యమలీల. తల్లి ప్రాణాల కోసం యముడిని ముప్పతిప్పలు పెట్టిన కొడుకు. ఇక నెక్స్ట్, డబ్బు కోసం తన భర్తను కోటి రూపాయలకు అమ్మేసే భార్య క్యారెక్టర్లో ఆమని, చివరికి సౌభాగ్యాన్ని మించిన ఆస్తి లేదనే పాత్రలో అద్భుతంగా జీవింపజేశారు ఆమనిని. మావి చిగురు, తను చనిపోతానని తెలిసి శ్రీరామచంద్రుడు లాంటి తన భర్త ఒంటరిగా మిగిలిపోకూడదని ఒక భార్య ఆడే నాటకం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు సౌందర్య హీరో హీరోయిన్లుగా నంబర్ 1. 94 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఆ సంవత్సరం టాప్ 4 హైయెస్ట్ గ్రోసర్ గా వరల్డ్ వైడ్ షేర్స్ సొంతం చేసుకుంది. నెక్స్ట్, రాజేంద్రుడు గజేంద్రుడు. ఎమోషన్స్ కి మనుషులు జంతువులు అనే తేడా ఏం లేదనే ఇతివృత్తంతో ఒక ఏనుగును తీసుకుని రాజేంద్ర ప్రసాద్ గారితో చక్కటి కామెడీ ఎంటర్టైనర్ ను అందించారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ ఆహ్వానం, పెళ్లి పవిత్రతను తెలియచెప్పే కథ, శ్రీకాంత్ రమ్యకృష్ణతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యేలాగా అందించారు. సైన్స్ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్ ఘటోత్కచుడు. రంగు పడుద్ది అంటూ ఆయన మార్క్ క్రియేట్ చేసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఇవి మరి ఈనాటి మన ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా కబుర్లు. మీ అందరికీ నచ్చాయని అనుకుంటాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను మావి చిగురు చిత్రం నుంచి. అండ్ ఈ పాట ఓ రేంజ్ లో ఈ సినిమాలో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది అనమాట. మీకు కూడా నచ్చుతుంది, డెఫినెట్ గా వినండి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. You're so young. Hey, lovely girls. It's a

ఆరెంజ్ ఈ చిత్రానికి కారుణ్య రవీంద్రారెడ్డి పాడిన పాట. గీతరచన సురేంద్రకృష్ణ, కేదార్నాథ్ పరిమి.

0: చాలా లవ్లీగా ఇలా రెప్పావు గోలా, మదేసిలోన సర్ఫింగ్ చేస్తోంది ఇలా.
1: రోమియోన మెని క్యారీ మదలీనా, నా విషయకి బురి లైక్ రోన సోనా. ఓ యా లవ్ ఇట్ లవ్ ఇట్ మోనియానే.

కార్యక్రమంలో చివరిగా డాన్ ఈ చిత్రానికి హరిహరన్ రీటా పాడిన పాట, సంగీతం లారెన్స్, గీత రచన చందు మధు.

మీరు ఇంతవరకు లాహిరి లాహిరి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యోమి నాంగ్ఖాలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్టాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈవేళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ని ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యకుడు యోమి నాంగ్ఖాలాంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యకుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యకుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద వేకెంట్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శించారు.

చేస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్ అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యకుడు యుమిన్ ఆంగ్ లైంగ్ అధికార భరిత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత్ ఆస్టేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రమణి మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతాలోని లోక్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, తాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలోకండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ను ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18 పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28 జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్ర

సినిమాలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డ్ చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

आकाशवाणी। కార్మికుల కార్యక్రమం

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే సీఓపీడీ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు నమస్కారం అండి.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం అండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిజీజెస్ సూపరింటెండెంట్గాను, గుంటూరు మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊపిరితిత్తుల లేదా శ్వాసకోశ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు అని అంటారు డాక్టర్గా.
2: అవునండి.
1: పల్మనాలజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్, చెస్ట్ స్పెషలిస్ట్ ఇలాంటి పేర్లతో పిలుస్తారు.
2: ఇంగ్లీష్లో రకరకాల పేర్లను, తెలుగులో ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటాం.
1: అది డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు, ఊపిరితిత్తుల వ్యాధుల్లో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటైనటువంటి సిఓపిడి, ఈ వ్యాధి నవంబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ సిఓపిడి డే అని జరుపుకుంటుంటాము.
2: అవునండి.
1: అంటే మిగిలిన ఆరోగ్య దినోత్సవాల్లాగానే
2: ప్రతి జబ్బుకి మనం ఒక అవగాహన కోసమని ఒక సంవత్సరంలో ఒక రోజు దానికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చి జరుపుకోవడం జరుగుతున్నది. అట్లాగే మనకి సిఓపిడికి ప్రతి సంవత్సరము 3వ బుధవారం వరల్డ్

0: సిఓపిడి డేగా నిర్ధారించడం జరిగింది. సో దానివల్ల మనకి ఈ సంవత్సరం నవంబర్ 19న సిఓపిడి డే రావడం జరిగిందండి.
1: అయితే మరి ఈ సంవత్సరం వాళ్ళు ఏదో ఒక నినాదం ఇచ్చి ఉంటారు కదా ప్రతి
0: అవును,
1: సంవత్సరం
0: అంటే
1: లాగానే?
0: ప్రతి సంవత్సరం మనకి అవగాహన కల్పించడం కోసం ఒక నినాదం అంటే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే, ఆయాసము ఉంటే సిఓపిడి అని మనము దాని గురించి తెలుసుకోవటము, దాని గురించి అవగాహన పెంచుకోవటము, దాని గురించి సమాచారం సేకరించటము, అలాగే సమాచారం పంచుకోవటము, ఆ సిఓపిడిని గురించి చర్చించడము అనే ముఖ్యమైన విషయాల మీద ఈ సంవత్సరం మనకి ఆయాసం ఉన్న ప్రతి ఒక్కరూ సిఓపిడి ఉందా లేదా అని పరీక్షలు చేయించుకోవాలా అనేది దానికోసం అని చెప్పి ఈ నినాదం అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అసలు ఏంటి డాక్టర్ గారు సిఓపిడి? ఇది ఇంగ్లీష్ పదమే అయినప్పటికీ అంటే ఏంటి అసలు?
0: అంటే ఇది మనకి ఖచ్చితంగా తెలుగులో దీనికి పేరు అంటూ లేదంటే, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ నాలుగింటిని కలిపితే మనకి శ్వాస తీసుకోవటంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఆ జబ్బు పేరే అదనమాట, పేరులోనే ఆ జబ్బు ఎంత తీవ్రత కలిగిందో మనం దాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఈ జబ్బు ఎందుకు వస్తుంది, అసలు కారణాలు ఏంటి?
0: అంటే మనం ప్రతి ఒక్కరూ సిఓపిడి రావటానికి మనమే కారణమవుతామండి. ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులు అనేవి చాలా ముఖ్యమైన శరీరంలో అవయవము. ముఖ్యంగా ప్రతి మనిషికి బతికి ఉన్నాడంటే ప్రతి మనిషికి ప్రాణవాయువు కావాలి. సో ప్రాణవాయువు లేనిదే ఎవరు బతకలేరు. సో ప్రాణవాయువుని మన గాలిలో కనపడకుండా ఉంటుంది. గాలిలో ఉండేటువంటి ప్రాణవాయువు ఎప్పుడైతే ఊపిరితిత్తులోకి వెళ్తుందో, ఊపిరితిత్తుల చుట్టుపక్కల ఉండే రక్తనాళాల్లోకి మన ఊపిరితిత్తులు ప్రాణవాయువుని పంపించేస్తుంది. అట్లాగే మన శరీరంలో చేరేటువంటి రసాయన క్రియల వలన ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రక్తం ద్వారా ఈ ఊపిరితిత్తులు చేరి మనకు గాలి బయటకు వదిలినప్పుడు సిఓపిడి కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా మన శరీరానికి కావలసినటువంటి ప్రాణవాయువుని అందించేటువంటి అవయవమే ఊపిరితిత్తులు. కాబట్టి మన ఊపిరితిత్తులని ఏ జబ్బు రాకుండా మనం ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటుంటే మన జీవితం అంత సుఖంగానూ అంత సంతోషంగానూ ఉంటుందండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు,
0: సార్,
1: ఈ సిఓపిడి యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి?
0: సో సిఓపిడి అనేది ఒక చాప కింద నీరులా వచ్చేస్తుందండి. అంటే మనకు తెలియకుండా జబ్బు వస్తుంది. అంటే మనం చేసేటువంటి మన దురలవాట్ల వల్లనే ముఖ్యంగా మనకి సిఓపిడి రావడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఆయాసం, ఇందాక మనం నినాదం చెప్పుకున్నాం కదా, ఆయాసం ఉంటే సిఓపిడి అయి ఉండొచ్చు, పరీక్షలు చేయించుకోండి అని. అట్లే మొదట ఆయాసము, ముందు పొడి దగ్గుగా ఉంటుందండి. పొడి దగ్గు కొన్ని రోజులు పోయిన తర్వాత దీర్ఘకాలికమైనటువంటి పొడి దగ్గు లేకపోతే కళ్ళెపట్టముగా మార్పు చెందుతుంది. తర్వాత ఆయాసం పెరిగే కొద్దీ మనకి దానివలన అనేకమైనటువంటి దుష్ప్రభావాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా ఆయాసము, దగ్గు, కళ్ళెపట్టం ఈ మూడే దానికి ప్రధాన లక్షణాలు అన్నమాట.
1: అయితే డాక్టర్ గారు, మరి ఇది సిఓపిడి వ్యాధి అని ఎలా నిర్ధారిస్తారు?
0: నిర్ధారణ చేయటం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ మనకి ఇప్పుడు చాలా రకమైనటువంటి మనకి నిర్ధారణ చేయటానికి స్పైరోమెట్రీ అని ఉందండి. సో స్పైరోమెట్రీ ద్వారా మనకి సిఓపిడి ఉందా లేదా అనే ఖచ్చితమైన నిర్ధారణ వస్తుంది. అదే మన నినాదం ప్రకారం కూడా మనము ఎవరికైతే ఆయాసం ఉందో అటువంటి వారు, అంటే ముఖ్యంగా దాని లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా, అటువంటి ఉండేవాళ్ళు ఈ స్పైరోమెట్రీ పరీక్ష చేయించుకుంటే మనకి సిఓపిడి ఉందా లేదా. ఈ స్పైరోమెట్రీలో మనకి ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, మనకి తెలిసే మనకి అంటే రోగి నాకు సిఓపిడి ఉందా లేదా, ఆయాసం పెరుగుతూ ఉందా లేదా తెలుసుకునే లోపల 10 సంవత్సరాల ముందే ఈ పరీక్ష చేయించుకుంటే మనకి సిఓపిడి ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి.
1: అయితే డాక్టర్ గారు, ఎక్కువ మంది మీ వైద్య నిపుణులు చెబుతుంటారు పొగ త్రాగేటువంటి వారికి ఈ సిఓపిడి అనేటువంటిది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెబుతుంటారు డాక్టర్ గారు.
0: అవును,
1: ఎందుకంటారు?
0: అంటే మనకి ఇందాక మనం చెప్పినట్టుగా చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంటుందని. ముఖ్యంగా సిఓపిడి రావడానికి 80 నుంచి 85% పొగ తాగటమే. పొగ ఏ రకంగా తాగినా, బీడీ తాగినా, సిగరెట్ తాగినా, చుట్ట తాగినా, ఇంకో రకంగా ఏ రకంగా మనం పొగ పీల్చుకున్నా కానీ పొగ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రకమైన రసాయన క్రియలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకి అవి కనపడవు కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి కంట్లో నలిసిపడింది అనుకోండి, ముందు కంట్లో నలిసిపడగానే నీళ్ళు వస్తాయి. మన నెలక తీయలేదనుకో కన్ను

ఎర్రబడుతుంది, ఇంకా తీయలేదు అనుకో కంటి చుట్టు వాపు వస్తుంది. అట్లాగే ఊపిరితిత్తుల్లో కూడా ఈ పొగ అంతా వెళ్ళినప్పుడు ముందుగా మనకి నేచురల్ ఇచ్చినటువంటి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి, రక్షణ వ్యవస్థలు ఉంటుంది దాన్ని. రక్షణ వ్యవస్థలు సన్న సన్న సీలియ, మన బ్రష్లో ఉండేటువంటి సన్న సన్న తీరినట్టుగాను సీలియ అనేది ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ పొగ వేడితోటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ వేడికైతేనేమి ఈ పొగలో ఉండేటువంటి రసాయన వల్ల అయితేనేమి, పొగలో ఉండేటువంటి క్యాన్సర్ కారకాల వల్ల అయితేనేమి, ఏదైనా రసాయనకలు ముందుగా ఆ సీలియ మాడి మసైపోతాయి.

0: ఇప్పుడు ఆ వేడికి అయితేనేమి, ఈ పొగలో ఉండేటువంటి రసాయన వల్ల అయితేనేమి, పొగలో ఉండేటువంటి క్యాన్సర్ కారకాల వల్ల అయితేనేమి, ఏదైనా రసాయనిక ముందుగా ఆ సీలియా మాడి మస్ అయిపోతాయి. దాంతోపాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఏం జరుగుతుంది, నీళ్లు కారుతాయి, అట్లాగే దగ్గు కళ్ళ రావడం జరుగుతుంది. తర్వాత ఎర్రబడతాయి, అంటే లోపల మనకు తెలియకుండా శ్వాసనాళాలు బాగా ఎర్రగా వాచి తర్వాత ఉబ్బిపోతాయి అన్నమాట. అలాగే శ్వాసనాళాలు జరిగేటువంటి క్రియ, శ్వాసనాళాలు ఒక చెట్టులాగా మనం ఊపిరితిత్తులను ఊహించుకుంటే చెట్టుకి కాండము కొమ్మలు ఆకులు ఉన్నట్టుగా, అట్లాగే మన ఊపిరితిత్తులు కూడా శ్వాసనాళము, చిన్న కొమ్మల శ్వాస నాళాలు, అలాగే ఆకుల్ని శ్వాసగోడాలు అనుకుంటే, చెట్టు బతకాలంటే చెట్టు పచ్చగా ఉండాలి, ఆకులు బాగా ఉండాలి, అప్పుడే చెట్టు బతుకుతుంది. అట్లాగే మనకి ఊపిరితిత్తుల చివరిలో ఉండే శ్వాసగోళాలు, అక్కడే మనకి ఈ ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పొగ లోపలికి వెళ్ళిన తర్వాత శ్వాసగోళాల్లో కూడా, అంటే చెట్టు ఆకులు లాంటి వాటిలో కూడా అవి శ్వాసగోళాలు పగిలిపోవటము, శ్వాసగోళాల సంఖ్య తగ్గిపోవటము, అలాగే శ్వాసగోళాల పరిమాణం పెరగటము జరిగినప్పుడు మనకి అందాల్సినటువంటి ఆక్సిజన్ మన శరీరానికి అందదు. సో అటువంటి క్రియలన్నీ జరిగేటువంటి మార్పులన్నీ శాశ్వతమైన మార్పులు. అంటే ఒకసారి మార్పు జరిగిందంటే అవి వెనక్కి రాలేవు. కాబట్టి పొగ తాగే వాళ్ళు వల్ల, పొగలో ఉండేటువంటి విషకారకాల వల్ల, రసాయనకాల వల్ల, క్యాన్సర్ కారకాల వల్ల మూడు రకాలైన మార్పులు జరిగి మనకి ఆక్సిజన్ అనేది ఆగిపోతుంది. సో అందుకని ఎవరైనా మన ఈ ఆకాశం వల్ల మన ప్రోగ్రామ్ వినేవాళ్ళు ఎవరైనా పొగ తాగే వాళ్ళు ఉంటే వెంటనే పొగ ఆపితే మన ఊపిరితిత్తులను మనకి మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం.
1: ఇక ముఖ్యంగా డాక్టర్ రఘు గారు, కర్మాగారాల్లో, పరిశ్రమల్లో, అలాగే రకరకాల పని ప్రదేశాల్లో ఆయా పనులు చేసేటువంటి వారికి ఈ సిఓపిడి అనేటువంటి వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది అని చెప్పి వింటుంటాం. ఎందుకంటే కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాళ్ళు పనిచేసే ప్రదేశాలను బట్టి, అది కర్మాగారమే అవసరం, అక్కడక్కడ ముఠా మేస్తుర్లని, లేకపోతే క్రషర్లో పనిచేసే వాళ్ళు, పత్తి మిల్లుల్లో, అక్కడ ఇక్కడెక్కడ బోర్డు అంత చోట్ల పనులు
0: చేస్తుంటారు.
1: వాళ్ళల్లో కొంచెం ఈ పొగ తాగే అలవాటు కూడా కొద్దిగా తరచుగా ఎక్కువగా వింటుంటాం డాక్టర్ గారు. సో వీళ్ళకి బాగా ఈ సిఓపిడి అనే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని చెబుతుంటారు డాక్టర్. కొంచెం వివరించండి, ఎందుకు అయి ఉంటుంది, మరి వాళ్ళు ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి ఏం జాగ్రత్తలు మీరు చెబుతారు?
0: అదే మీరు చెప్పినట్టుగా ప్రతి కర్మాగారాల్లో, మీరు చెప్పేటువంటి ప్రతి వాటిలో కూడా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పొగ అయితే ఎట్లా వెళ్తే తేడా వస్తుందని చెప్పుకున్నాము, అట్నే దుమ్ము ధూళి వెళ్ళినా లోపల ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఊపిరితిలో జరుగుతాయి. ఎప్పుడైతే ఊపిరితిలో మార్పులు వస్తాయో దాన్ని బట్టి వాళ్ళకి సిఓపిడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పని ప్రదేశాల్లో, ఇందాక మీరు చెప్పినట్టుగానే పని ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు ఈ దుమ్ము ధూళితో పాటు కూడా పొగ తాగడం అనేది అలవాటు చాలామందికి ఎక్కువగా ఉంటుంది. మూలిగే నక్క మీద తాటి పండబడినట్టుగా పొగతో పాటు దుమ్ము ధూళి కూడా ఎప్పుడైతే చేరుతుందో ఊపిరితిత్తులు తొందరగా మనకి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. పొగ తాగే వాళ్ళకి 15 నుంచి 20 సంవత్సరాలు పడితే, ఈ దుమ్ము ధూళితో పాటు పొగ తాగే వాళ్ళకి 10 సంవత్సరాలకే జబ్బు తొందరగా రావడానికి, చిన్న వయసులోనే జబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి దుమ్ము ధూళి ప్రదేశాలు పనిచేసే కార్మికులకి రక్షణ కోసం ఆ ఫ్యాక్టరీ యజమానులు కానీ, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు కానీ, పని ప్రదేశాల్లో వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, దుమ్ము ధూళి లేనటువంటి గాలి అందించే ఏర్పాట్లు వాళ్ళు చేయాలి. అటువంటి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు కూడా తన వంతు రక్షణ వ్యవస్థలు వాళ్ళు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా పొగ తాగడం అనేది చాలా హానికరమైన ఇది కాబట్టి, అందరికీ మన శ్రోతలు ఎట్లా వింటున్నారు కాబట్టి, పొగ తాగడం అనేది ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. అట్లాగే వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్స్ వాళ్ళు రక్షణ వ్యవస్థలు కలిగించలేనప్పుడు తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకోవడం. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే, మేము మాస్క్ పెట్టుకుంటే మాకు గాలి ఆడట్లేదు, మేము పనిచేయలేకపోతున్నాం అని చెప్పేసి మాస్క్ పెట్టుకోకుండా ఉంటారు. సో అట్లా చేసినప్పుడు మనకు తెలియకుండానే దుమ్ము ధూళి మన కంటికి కనపడదు, సన్న సన్న సూక్ష్మరేవులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఊపిరితిత్తులు చెడిపోతుంటాయి. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకుంటే వీలైనంత వరకు తన ఊపిరితిత్తులను తనే కాపాడుకున్న వాళ్ళు అవుతారన్నమాట.
1: యాజమాన్యంతో పాటు వాళ్ళ యూనియన్ లీడర్లని ఏదో ఉంటారు, వాళ్ళు కూడా నెలకు ఒకసారి ఇలా ఆరోగ్యం కాపాడుకోవడం మంచిది, ధూమపానం లాంటివి చేయకుండా ఉంటే మంచిది,
0: వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తే ఇంకా మన కార్మికులకి ఇటువంటి

0: ఇబ్బందులు కలగకుండా ఉంటాయి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా. అంటే వీళ్ళు ఒక్కరే పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకోండి ఆ భారం అట్లా కుటుంబం మీద కూడా పడుతుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే తొందరగా అవగాహన కల్పించుకొని దాని తగ్గట్టుగా రక్షణ వ్యవస్థలు కలిగించుకొని ఊపిరితిత్తుల్ని తనంతగా తనకు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా.
1: ఏమిటి డాక్టర్ గారు నష్టం? సరే ఆయనకు అంతగా తెలియదు, ఏదో శ్వాస పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది ఉందో, ఏముందిలే ఉబ్బసం, అదేం పెద్దగా ఏం చెయ్యదులే, మామూలు తగ్గిపోద్దిలే అని ఇలా అంటుంటారు పక్కన ఉన్నటువంటి కార్మికులు లాంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ చెబుతారు. అదేంటి, ఏమన్నా అంటే హార్ట్ అటాకులు వస్తాయా లేకపోతే పక్షవాతాలు వస్తాయా, ఇలా ఏమన్నా రిస్క్ ఉంటుందా, ఏమొస్తుంది దానివల్ల?
0: అంటే మనకి ఎప్పుడైతే ఆయాసం మొదలైందో దాదాపుగా ఊపిరితిత్తుల్లో 50% పైన మనకు ఊపిరితిత్తులు చెడిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు మామూలుగా గాలి పీల్చుకోవాలంటే ఓన్లీ 20% ఊపిరితిత్తులు మనం వాడుకుంటాం, మిగతా 80% రిజర్వ్లో ఉంటుంది. అంటే అది పనిచేయదు, అంటే అవసరమైనప్పుడు పనిచేద్దాం ఖాళీగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆయాసం వచ్చిందని మనకి అర్థం చేసుకున్నామో దాదాపుగా మన 20% కాక ఇంకో 30% కూడా అది వర్క్ లోడ్లో పడిపోయి ఆయాసం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆయాసం వచ్చిందో వెంటనే మనం అంటే మామూలుగా కింద ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఆయాసం తగ్గిపోతుంది. అవన్నీ తాత్కాలికమైన వైద్యాలు, శాశ్వతంగా అసలు మన జబ్బు ఏందో తెలుసుకొని ఆ జబ్బుకు తగ్గట్టు ముందుగానే జబ్బు నిర్ధారణ చేసుకోవటం, ముందుగానే వైద్యం సలహా తీసుకోవటం, ముందుగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇటువంటి జబ్బు అందరితో ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దుమ్ము ధూళికి వెళ్తున్నారు అనుకోండి, ఇంకా ఆయాసం వచ్చింది, ఇంకా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాకుండా పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసేసి ఇంకో పని ఎత్తుకోవటము, దుమ్ము ధూళిని పని ఎత్తుకోవటము, శారీరక శ్రమ పడే కొద్దీ మనకి ఆయాసం పెరిగే కొద్దీ మనకి శరీర ఊపిరితిలో మార్పులు వస్తాయని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన వర్క్ స్టైల్ అనేది మార్చుకోవాలండి.
1: సరే డాక్టర్ గారు, ఏదో అతనికి ఉండేటువంటి బలహీనత వల్లనో కార్మికులు పనిచేసే కాడ ఖాళీ సమయాల్లో ఆగలేకుండా గబాలన పొగాకు తాగేస్తుంటారు, బీడీలని చుట్టలని సిగరెట్లని ఇలా ఏదో తాగేస్తుంటారు, వాళ్ళ నిర్లక్ష్యం వలనో ఎక్కువ తాగేయడం వలనో దీర్ఘకాలికంగా తాగడం వలనో ఈ COPD డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు, మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి COPD అయ్యాన్ని నిర్ధారించారు అనుకోండి, మరి చికిత్స అందించాలి కదా, ఏమి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?
0: అంటే మామూలుగా ఏంటంటే ముందు నిర్ధారణ అయిన తర్వాత తీవ్రత ఎంత ఉందో తెలుసుకుంటాం. మొదటి దశలో ఉన్నారా, రెండో దశలో ఉన్నారా, మూడో దశలో ఉన్నారా, చివరి దశలో ఉన్నారా, అంటే అతని ఆయాసాన్ని బట్టి మనం ఇందాక చెప్పుకుంటాం నిర్ధారణ పరీక్ష ఉన్నాం కదా స్పైరోమెట్రీ, ఆ స్పైరోమెట్రీలో జబ్బు నిర్ధారణ ఒకటే కాకుండా తీవ్రత కూడా ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో తీవ్రతను బట్టి పేషెంట్కి వైద్యం చేయడం అనేది జరుగుతుంది. ఆ తీవ్రత మొదటి రెండు దశల్లో ఉన్నాయనుకోండి, ఇందాక చెప్పినట్టుగా పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి వేరే పని చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందులో పొగ తాగే వాళ్ళు అలవాటు ఉండే వాళ్ళు ఖచ్చితంగా పొగ ఆపాలి, ఎందుకంటే ఈ జబ్బు ఒకసారి మొదలైందంటే ఆపడానికి ఎటువంటి మందులు లేవు. మనం ఇచ్చే మందులు కానీ వైద్యం కానీ పెరిగే తీవ్రతని స్పీడ్ని తగ్గించే మందులే తప్ప పెరుగుతున్న దాన్ని మనం ఆపడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి అది మొదలైందని తెలుసుకోగానే తీవ్రతను బట్టి మనం వైద్యం చేసుకో. మొదటి రెండు దశల్లో పెద్ద ఇబ్బంది ఉండదు రోగికి, మూడు నాలుగు దశలకు వచ్చేటప్పటికి కొంచెం ఆక్సిజన్ ఇవ్వటము, రకరకాల మందులు వాడటము, ఒక ఇంటికే పరిమితం అవ్వటము, లేదంటే ఎక్కువైనప్పుడు హాస్పిటల్కి తరచుగా వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి తీవ్రతను బట్టి తీవ్రత నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వైద్యానికి అందులో కూడా డాక్టర్లు చెప్పిన సాగరిచ్చి దాని తగ్గట్టుగా వైద్యం చేయించుకోవాలి.
1: వీళ్ళు ఈ వైద్యంతో పాటు డాక్టర్ గారు కార్మికులు కావచ్చు, మామూలు వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఆహార విహార నియమాలు ఏమైనా పాటించాలా వీళ్ళు ఏమైనా ప్రత్యేకించి?
0: ప్రత్యేకించి అంటే మనకి కొన్ని విటమిన్స్ లోపాల వల్ల కూడా ఇది వస్తూ ఉంటుందండి, విటమిన్ ఏ కానీ డి కానీ సి కానీ. సో అటువంటి సంపూర్ణమైన సమతుల్యమైనటువంటి ఆహారం అనేది చాలా వాళ్ళకి ముఖ్యము. సరిపోయిన కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ మాంసకృతులు కానీ కొవ్వు పదార్థాలు కానీ అన్నీ సమతుల్యంలో ఉండేటట్టుగా మనం ఆహారం తీసుకోవాలి. కొందరు ఏంటంటే ఎక్కువగా తినటం కానీ చేయకుండా మితంగా తినటము, ఎంతవరకు మనకి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మనకి దాదాపుగా ఈ జబ్బుకి సరైన వైద్యం చేసుకున్నట్టుగా ఆహారం తరపున.
1: తర్వాత డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, మామూలుగా చాలా వ్యాధులకు సంబంధించి ఇటీవల కాలంలో వ్యాధి నిరోధక టీకాలు లాంటివి వేస్తూ ఉంటారు, ముఖ్యంగా చిన్నతనం బాల్యంలో ఎక్కువ వేస్తుంటారు అనుకోండి. కొన్ని కొన్నిటికి ఆ మధ్య కరోనా టైంలో చాలా వ్యాక్సినేషన్ ఇచ్చారు, అట్లాగే ఈ COPD లాంటి వాటికి కూడా ఏమైనా వ్యాక్సినేషన్ లాంటివి కానీ వ్యాధి నిరోధక

0: టీకాలు లాంటివి కానీ ఉన్నాయా?
1: సిఓపీడీ కంటూ వ్యాధి నిరోధక టీకాలు అయితే ఏం లేవండి. మామూలుగా రెండు రకాల టీకాలు ఊపిరితిత్తులకు సంబంధించి వేస్తుంటాము. ఒకటి నిమోనియా రాకుండా నిమోకాకిల్ వ్యాక్సినేషన్ ఉంటుంది, అది 60 సంవత్సరాల లోపల వాళ్ళకైతే ఒక డోస్ వేస్తాము. 65 సంవత్సరాల పైన పడిన వాళ్ళకి, 60 సంవత్సరాల లోపల వాళ్ళకి 2 డోసులు ఇస్తాం అన్నమాట. అది ఏంటంటే సిఓపీడీలో ఆల్రెడీ ఊపిరితిత్తులు దెబ్బతింటే దాంతో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఇంకా ఆయాసం ఎక్కువ అవ్వడం, హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ తీవ్రత పెరగకుండా ఉండడం కోసం నిమోకాకిల్ వ్యాక్సిన్ ఒకటి, రెండోది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటే జలుబు మూలకంగా, జలుబు వచ్చిన ప్రతిసారి కూడా ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటడం జరుగుతుంటుంది. సో వాటి నుండి రక్షణ కలిగించడం కోసము ప్రతి సంవత్సరము మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి వీళ్ళకి.
0: అయితేనండి, ఈ సిఓపీడీ ఉన్నటువంటి వారు మరీ ముఖ్యంగా ఈ కార్మికులు లాంటి వాళ్ళు ఎలాంటి జీవన శైలి మార్పులు చేసుకోవాలండి? అంటే ఇప్పుడు మామూలుగా వ్యాయామం చెబుతుంటారు, ప్రతి ఒక్క సమస్యకు వ్యాయామం మంచిది అంటుంటారు, వీళ్ళకు కూడా మంచిదేనా చేసుకోవచ్చు?
1: వీళ్ళకు కూడా
0: ఇంకోటి డాక్టర్ గారు, కార్మికులు అనగానే వాళ్లకు నిర్ధారించినటువంటి సమయంలో అంటే 7 గంటలు 8 గంటలు ఏదో ఉంటుంది వాళ్ళ టైమింగ్స్, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, అంటే శరీరంలోని అన్ని అవయవాలు కదులుతూనే ఉంటాయి. ఇంకా వ్యాయామం చేస్తే మంచిది అంటే ఇది సరిపోదా, ఇంకేమైనా చేస్తే మంచిదా?
1: అంటే మనకి సిఓపీడీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిఓపీడీకి సంబంధించి ఊపిరితిత్తుల వ్యాయామం కొన్ని ఉన్నాయండి. అవి చేసుకుంటూ ఉంటే మనకి ముఖ్యంగా 3వ దశ 4వ దశ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 మీటర్లు నడిస్తే ఆయాసం వచ్చేవాళ్ళు మన ఈ వ్యాయామంలో ఎన్ని యోగా ప్లస్ దీనికి సంబంధించిన వ్యాయామాలు చేసుకుంటుంటే ఇంకా 100, 150 నుంచి 200 మీటర్ల వరకు నడవడానికి అవకాశం ఉంటుంది. సో తీవ్రతను మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాము. అట్లాగే మన బాడీ కండిషనింగ్ అంటారు, ఫిట్నెస్ అంటారన్నమాట. సో దానికి కూడా ఈ శ్వాస సంబంధించినటువంటి వ్యాయామాలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయండి.
0: తర్వాత డాక్టర్ గారు, వీళ్ళు ఎలాంటి మందులు తీసుకోవాలండి? అంటే దగ్గుకు మందు తీసుకోవాలా, ఆస్త్మాకు మందు తీసుకోవాలి, ఇలా అంటుంటారు.
1: అవునవును,
0: పారాసెటమాల్ అని, పెయిన్ కిల్లర్స్ ఇలా చెప్పినట్టే, దీనికి ఏమైనా మందులు ఉంటాయా?
1: అది మనకి తీవ్రతను బట్టి ఇందాక అనుకున్నట్టుగా దశల వారీగా దాన్ని ఉంటుందండి. ఏ దశలో ఉన్నారో మనం నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించిన వైద్యం డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకుంటుంటే వాళ్ళు సుఖంగాను సంతోషంగాను, ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏంటంటే ఆయాసం. సో ఆయాసం తగ్గితే అతని పని అతను చేసుకోగలుగుతాడు. సో డాక్టర్ పర్యవేక్షణలో ఎప్పుడైతే వైద్యం చేసుకుంటారో వీళ్ళకి ఆయాసం అనేది మనం కొంచెం తగ్గించగలుగుతాము. అతని పని అతను చేసుకోవడానికి, అతన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి.
0: ముఖ్యంగా డాక్టర్ గారు, మరీ ప్రధానంగా ఈ కార్మికులు ఆయా పనిచేసే ప్రదేశాలను బట్టి, వాళ్ళకి బలహీనతలను బట్టి ఆ పొగ త్రాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మానేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఎందుకంటే అది ఆపుకోలేరు, ఎంత ఆపుకుందామన్నా. అందులో డిపెండెంట్ నికోటిన్ అంటే పొగకి డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా సలహాలు లాంటివి ఏమైనా మీరు అందించగలరా మానేయడానికి?
1: అదే ముఖ్యంగా అది రోగి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడుతుంది. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండేవాళ్ళు, పట్టుదల ఉండేవాళ్ళు, అంటే ఆల్రెడీ అతనికి దీనివల్ల నాకు ఆరోగ్యం చెడిపోతున్నది అనేది అతను తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఇదేంటంటే మిగతా జబ్బుల మాదిరి కాకుండా ఇది మనకు తెలియకుండా లోపల నుంచి దొంగ దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే మనకి సిఓపీడీ మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత వీలైనంత వరకు మనము పొగ తాగడం అనేది ఆపాలి ఖచ్చితంగా. పొగ తాగడం అనేది ఆపకుండా సిఓపీడీని ఆపటము, జబ్బును తీవ్రత తగ్గించడం ఎవరి వల్ల కాదు, అది రోగి వల్లనే అవుతుంది. ఎప్పుడైతే మన జబ్బు నిర్ధారణ అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ 10 లోపల అనుకోండి, నిర్ధారణకి ఎట్లయినా ఆపుతాడు. 10 కంటే రోజుకి ఎక్కువ తాగేవాళ్ళు, 20 అంతకంటే ఎక్కువ తాగేవాళ్ళు ఆపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. సో అటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. రోగికి, రోగితో పాటు రోగి బంధువులకి వాళ్ళకు కూడా చెప్తాం, రోజుకి ఎన్ని తాగుతున్నాడు, ఎట్లా తాగుతున్నాడు, ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవటం. ఆ డేట్ లోపల ఇప్పుడు 15 రోజులు 15 రోజులు 20 రోజులు తగ్గించుకుంటా వచ్చి ఆపడం అనేది అతను కౌన్సిలింగ్ ఇస్తాం. అట్లా కుటుంబ సభ్యులు కూడా చెప్పాలి, అలాంటి డేట్కి మీ వాళ్ళు పొగ తాగడం ఆపుతా ఉన్నారు, వాళ్ళు మధ్య మధ్యలో గుర్తు చేయటం, దీనితో పాటు పొగ తాగే వాళ్ళతో తిరగకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎంత దూరం ఎంత మనం కట్టడి చేసుకున్నా పొగ తాగే ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఏం కాదు ఎలా తాగుతారు అంటే వాడు పోతాడు తాగుతాడు, దానికి మళ్ళీ బానిస అయిపోతాడు. ప్రతి ఒక్కరికి ఒక చోటే సిగరెట్ తాగాలని ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్లకుండా ఉండాలి. ఒక ఒకే షాప్లో

0: సెపరేట్గా ఉంటాడు, ఆ షాప్ సైడ్ పోకుండా ఉండాలి. సో ఈ కొన్ని మన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే, ప్లస్ ఎప్పుడైతే మనకి పొగ తాగాలని మనసు ఎప్పుడైతే లాగుతుందో మన కాన్సన్ట్రేషన్ వేరే దాని మీదకి డైవర్ట్ చేసుకోవాలి. తాగాలని వెంటనే నాలుగేసార్లు బాగా గాలి పీల్చుకోవాలి, లేదా పక్కన వాడితో మాట్లాడడం, లేకపోతే గ్లాస్ మంచీలు తాగడం, అట్లా చిన్న చిన్న ఒక రెండు మూడు సెకండ్స్ దాని మీద దృష్టిని మళ్ళీ చేస్తే అడిగి ఇది పోతుందన్నమాట, తాగాలనే లాగేటువంటి కూడా తగ్గిపోతుంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
2: మీరింతవరకు పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే COPD సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం విన్నారు. కార్మిక కార్యక్రమంలో ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భాగమతి. ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీతం తమన్, గీత రచన శ్రీజో.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తల వివరాలు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో నిర్వహించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదును అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పేదరికం లేని సమాజం చూడాలనేది మా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క NDA ప్రభుత్వమే. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని AS పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట సమగ్ర

0: అభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
1: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈరోజు చేసి చూపించాం.
0: రైల్వే జోన్ ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి దోహదపడుతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా సరుకు రవాణా మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం అవుతాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శిక్షణా తరగతులు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. పంచాయతీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి రావలసిన పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు రావలసిన పన్నుల వసూళ్లపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్ క్యాపిటా కన్సంప్షన్, రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ చెత్త సేకరణకు కానీ వాళ్ళు వచ్చి వదిలే పొల్యూషన్ కానీ మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ ఎస్ఎస్. దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనోపాధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి అవకాశాలను విస్తరించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో ఉపాధి కార్యక్రమాలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పడవ ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నదుల పరిస్థితిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. తిరుపతి రక్సోల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు ఘనంగా జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం పట్ల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్ట్రాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను గుంతకలు రైల్వే డివిజన్ డీసీఎం మోహన్ కృష్ణ పాత్రికేయులకు వివరిస్తూ
3: ఈ రోజున 07051 నెంబర్తో నడుస్తున్న స్పెషల్ రైల్ని తిరుపతి రక్సాల్ స్పెషల్ రైల్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 17433 అనే నెంబర్తో ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇక్కడ నుంచి నడుస్తుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చి ఈ ట్రైన్ యొక్క మొదటి రన్ను పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యం బాగా వినియోగించుకుంటారని, ముఖ్యంగా బీహార్ వరకు ట్రైన్ వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇది చాలా మేలు చేకూరుస్తుంది.

0: భావిస్తున్నాము.
1: పర్యావరణ అనుకూలం, కాలుష్య రహితం, వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల అభివృద్ధిపై చర్చించేందుకు విజయవాడలో భారతదేశంలో సుస్థిర నగరాల సమగ్ర విధాన సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఈ సదస్సును ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దైనందిన ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగం సమావేశం నిన్న నిర్వహించారు. రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు, పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్టంలో మహిళలకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళల సాధికారత, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి K.రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి K.పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా స్వయం ఉపాధిగా జూట్ బ్యాగ్స్ తయారీ, ఈ అంశంపై శ్రీమతి సూర్యకుమారి గారితో పరిచయం వింటారు.
7: ఆధునికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మహిళలు అనేక రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభా పాఠవాలని జోడిస్తూ మరి రోజురోజుకి పెరిగిపోతున్న ధరలకి అనుకూలంగా తమ సంసారాలను నెట్టుకు రావడానికి మహిళలు ఎన్నో రంగాలలో తమ ఉన్నతిని, అభివృద్ధిని సాధిస్తున్నారు. మరి నేటి కాలంలో ఈ పెరిగిన ధరలకి అనుగుణంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తే కానీ కుటుంబాన్ని గడపలేని పరిస్థితిలో ఉందన్న సత్యం అందరికీ తెలిసిందే. మరి ఎంతోమంది చదువుకున్న మహిళలు కొంతమంది ఉద్యోగాలకి వెళ్లలేక అలాగే ఇంటి పట్టున ఉంటూ తమ ప్రతిభ

0: పాట వాళ్ళకి ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలను తీసుకుంటూ, ప్రభుత్వం వారు అందించే అనేక రుణాలని మహిళలు తీసుకుంటూ అనేక రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. మరి వాటిలో ఈ కోవకు చెందిందే జూట్ బ్యాగ్స్ల తయారీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సూర్యకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: సూర్యకుమారి గారు, మీరు ఈ జూట్ బ్యాగ్స్ రంగం తయారీలో రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి?
1: ప్రధాన కారణము నాకున్న ఇంట్రెస్టు. తర్వాత మనకి ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనకి పాలిథిన్ని బ్యాన్ చేసి కవర్స్ అనేవి తయారీ అనే ప్రాసెస్ వచ్చింది. ఆ ప్రాసెస్లో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నవి ఏవైతే తయారీ జరుగుతుందో మన దగ్గర, అవి బాగా మార్కెట్లోకి వెళ్తాయి అన్న ఆలోచనలో నేను ఈ జూట్ ఎంచుకోవడం జరిగింది. సో అలాగా నేను జూట్ బ్యాగ్స్ తయారీని నేర్చుకున్నాను. నేర్చుకొని తర్వాత నేను కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి అలా ముందుకు వచ్చాను. ఇందులో కేవలం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి ఆ కాన్సెప్ట్లో ముందుకు వచ్చాను.
0: అంటే మీ వంతుగా ప్రకృతికి సహాయం చేయడానికి.
1: అంతే అండి.
0: చాలా మంచి ఆలోచన అండి. అసలు మీరు ఈ జూట్ బ్యాగ్స్ ఎక్కడ నేర్చుకున్నారు, తయారీ చేయటం అనేది ఎక్కడ నేర్చుకున్నారు?
1: నేను తయారీ విజయవాడలోనే నేర్చుకున్నానండి.
0: ఎంత సమయం పట్టింది మీకు నేర్చుకోవడానికి?
1: ఒక వారం రోజుల్లో కొన్ని రకాల బ్యాగ్స్ వాళ్ళు తయారీ చేయడం అనేది నాకు నేర్పించారు. ఇంకా వాళ్ళు నేర్పినవి కొంత హ్యాండ్ బ్యాగ్స్, పౌచ్లు, ఇట్లాగా రన్నర్స్ జిప్పులు ఎక్కించడం ఇట్లా కొంత నేర్పించారు వాళ్ళు. ఒక 8 రకాల బ్యాగులు అక్కడి నుంచి నేను డెవలప్ చేసి నేను 100 రకాల మోడల్స్ ఇప్పుడు నా దగ్గర తయారీ ఉన్నాయండి.
0: అంటే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ అన్ని రకాలు చేస్తున్నానన్నారు కదా. కొన్ని జూట్ బ్యాగ్స్ మనకి ట్రావెలింగ్కి పనికొచ్చే జూట్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే సెల్ ఫోన్ పెట్టుకోవడానికి జూట్ బ్యాగ్స్ ఉంటాయి. అసలు ఏ రకాలు ఉంటాయి ఈ జూట్ బ్యాగ్స్లో? ఈ జూట్ బ్యాగ్స్ తయారీకి అది ఎలా ఉపయోగిస్తారు? తయారీకి జూట్ని తీసుకొచ్చి ఎన్ని రోజులు నానపెడుతూ ఉంటారు కదా, అది అసలు ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం మా శ్రోతలకు తెలియజేయండి.
1: జూట్ తయారీ అయిన జూట్నే కొంటామండి. మేమేమి తీసుకొచ్చి నానపెట్టడం అది ఏమి ఉండదు. మనకి ఏలూరు జూట్ మిల్స్లో నేను తీసుకునేదాన్ని. అక్కడ మనకి ఏంటంటే వెనకాల మనకి ఫాయిల్తో వచ్చిన మంచి జూట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ క్వాలిటీ జూట్ని నేను తీసుకుని దాంతోనే బ్యాగ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాము. అయితే అందులో చెప్పాను కదా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర 100 రకాల మోడల్స్ ఉంటాయి. ఆ 100 రకాల్లో కూడా స్టార్టింగ్ చిన్నది ఏంటి అంటే చిన్న మన కాయిన్స్ పౌచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి పిల్లలు స్కెచ్ పెన్స్ పెన్స్ వాడుకునే దాన్ని, తర్వాత టాయిలెట్ పౌచ్లుగా వాడుకుంటారు, ట్రావెలింగ్ పౌచ్లు వాడుకుంటారు, ఇవన్నీ కూడా సెల్ ఫోన్ బ్యాగ్స్, సెల్ ఫోన్ పర్సెస్, సెల్ ఫోన్ పౌచ్లు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పౌచ్లు, తర్వాత మన వాషింగ్ మెషిన్ కవర్స్, వాషింగ్ మెషిన్ కవర్స్, మిక్సీ కవర్స్, గ్రైండర్ కవర్స్, ఓవెన్ కవర్స్, ఇవన్నీ కూడా మన నా దగ్గర తయారీ ఉన్నాయండి. తర్వాత ఇంకా ఏంటంటే ట్రావెలింగ్ బ్యాగ్స్, బ్యాగ్స్ కూడా పెద్ద సైజ్ బ్యాగ్స్.
0: తర్వాత అంటే బరువు ఆపుతుందండి?
1: చక్కగా ఆపుతుందండి బరువు. ఇప్పుడు నా దగ్గర నేను తయారీ చేసి ఇచ్చిన వాళ్ళు కనీసం 2-3 ఏళ్ళు స్కూల్ బ్యాగ్స్ అయితే 5 సంవత్సరాల వరకు కూడా వాడుకుంటున్నారు. చాలా బాగున్నాయండి అని. కొంత జూట్తో కలిపి మనం కింద ఇలాగ తాళ్ళు అవి వేసిన వాటిల్లో కొంత వేరే మెటీరియల్ వస్తుంది. ఆ మెటీరియల్ పాడవుతుందేమో కానీ ఇది మాత్రం జూట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అలాగా మన స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు నేను ఎలా చేయిస్తాను అంటే చాలా మంది చాలా లూజ్ స్టిచ్చింగ్ వేస్తారు.
0: అంటే కొంతమంది వింటూ ఉంటాం జూట్ బ్యాగ్స్ పిగిలిపోయినాయని.
1: ఏదైనా బ్యాగ్ కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం రీస్టిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది జనరల్ గా బయట నుంచి ఏ బ్యాగ్ తెచ్చిన. కానీ నా దగ్గర స్టిచ్చింగ్ మాత్రం ఒకసారి మనం బ్యాగ్ ఇచ్చాము అంటే మళ్ళీ అది ఊడిపోకూడదు, మళ్ళీ తిరిగి రాకూడదు. అది లాంగ్ రన్ లో కొంత ఊడతాయి కానీ సహజంగానే, సహజంగా లేదు కానీ ఇస్తూనే మనం తీసుకొచ్చుకుంటూనే మనం ఇచ్చేయకూడదు. అందుకని నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్చింగ్ ఇస్తానండి. కాబట్టి దాని వల్ల ప్రాబ్లం లేదు, నాకు అదే రెప్యుటేషను.
0: అంటే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ తయారీకి మామూలుగా మనం మిషను మామూలు మిషన్ ఏనా అండి, దానికి
1: కాదండి
0: సపరేట్ ఉంటుంది?
1: కాదండి, జూట్ మెషిన్ వేరు, జూట్ మెషిన్స్ వేరే ఉంటాయి.
0: అంటే ఇప్పుడు బ్యాగ్కి తయారీ అప్పుడు, అంటే మోడల్కి తయారీ అప్పుడు సూది అది మార్చడం అనేది ఏమన్నా ఉంటుందా?
1: లేదండి, జూట్తో కుట్టేటప్పుడు

0: బ్యూటీకి అన్నిటికీ ఒకటే సూది, కలర్ కాంబినేషన్స్లో కుడతాం కాబట్టి దారం మార్చుకుంటూ ఉంటాం, కానీ సూది మాత్రం సేమ్.
1: మరి ఇప్పుడు జూట్ బ్యాగ్స్ మనకి చాలా మార్కెట్లో చూస్తూ ఉంటాము, చాలా రకరకాల డిజైన్స్ అవి వస్తాయి. ఏ సీజనల్ వైజ్గా అంటే స్కూల్ పిల్లలు స్కూల్ రీఓపెన్ అప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటాయి, పండగలప్పుడు ప్రత్యేకంగా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి, మరి అవి ఎలా తయారు చేస్తారు?
0: మేము పండగలకి వాటికి ప్రత్యేకంగా వాళ్ళు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు మొన్ననే సంక్రాంతి పండగ అయింది. సంక్రాంతి పండగ అంటే గొబ్బెళ్ళు, తర్వాత భోగి మంటలు, తర్వాత మన గంగిరెద్దు వాళ్ళు ముగ్గులు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఆ కాంబినేషన్స్లో మేము ప్రింట్లు తయారు చేస్తాము. అచ్చంగా ముగ్గులు కావాలి, ముగ్గులు ప్రింట్లు కావాలి అన్న వాళ్ళకి అలా ఇస్తాము. తర్వాత మీరు ట్రెడిషనల్ పండుగలు చూడండి, శ్రీరామనవమికి రాములు వారు, సీతాదేవి ఇలాగా నలుగురు ఉన్న పిక్చర్స్ లో అడుగుతూ ఉంటారు, అంటే రాములు వారి పందిట్లో పంచిపెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ప్రింట్ అడుగుతారు, అలా ఇస్తాము. అమ్మవారి దసరా నవరాత్రులు అవుతాయి, ఆ నవరాత్రుల్లో అమ్మవారి ప్రింట్లు అడుగుతారు. అట్లా ఇది దేనికి తగ్గట్టుగా దానికి. తర్వాత పెళ్లిళ్ళల్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ డేట్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు,
1: మధ్యలో తెరచల్లా పట్టుకున్నట్టు రకరకాల
0: ఇవన్నీ అడుగుతారు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్, అవన్నీ కూడా మేము చేస్తామండి. తర్వాత పెన్షనర్లు ఇప్పుడు రీసెంట్ గా పెన్షనర్స్ కూడా ఇలాంటివి ఇచ్చుకునేటప్పుడు వాళ్ళ లోగో, వాళ్ళ ఇవులు, వాళ్ళ పేర్లు అవి అడుగుతూ వాళ్ళు మెన్షన్ చేసినవి ఏదైనా సరే మనం. తర్వాత నేను ఓఎన్జీసీ వాళ్ళకు కూడా బ్యాగ్స్ ఇచ్చానండి, వాళ్ళు కూడా వాళ్ళ లోగో అండ్ వాళ్ళు అడిగినట్టుగా ప్రింట్లు ఇలాగా, వాళ్ళు ఏది అడిగితే అది మనం ప్రింట్ ఇవ్వచ్చు, ప్రాసెస్లో అలా తయారు చేసి ఇస్తూ ఉంటాం.
1: అంటే ఇప్పుడు పెద్ద బ్యాగులు తయారు చేయడానికి, చిన్న బ్యాగులు తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది?
0: పెద్ద బ్యాగులకి చిన్న బ్యాగులకి వేరియేషన్ ఉంటుందండి. ఇప్పుడు చిన్న బ్యాగులు అయితే మన వర్కర్స్ చిన్న సైజు బ్యాగులు అయితే 20-30 బ్యాగులు రోజుకి కుట్టేయగలరు, 20-30 బ్యాగులు రోజుకి పర్ డే కుట్టగలుగుతారు. అదే పెద్ద సైజు బ్యాగులు అయితే ఒక అర డజన్ బ్యాగులు, అంటే చాలా పాకెట్స్, పెద్ద లగేజ్ బ్యాగులు అంటే పెద్ద పెద్దవి, ఫినిషింగ్ ఇవ్వొచ్చేసరికి కటింగ్ చేసుకుంటూ ఫినిషింగ్ ఇవ్వొచ్చేసరికి ఒక అర డజన్ బ్యాగులు అయితే రోజుకి కుట్టగలుగుతారు.
1: సూర్యకుమారి గారు, మరి మీరు ఇలా చెప్తున్నారు, ఇన్ని రకరకాలుగా చెప్తున్నారు, మరి ఇవన్నీ చేయడానికి మీరు ఏమైనా బ్యాంక్ లోన్లు కానీ అలాంటివి ఏమైనా తీసుకున్నారా?
0: తీసుకున్నానండి, నేను డ్వాక్రాలో మహిళని డ్వాక్రా లోన్ తీసుకున్నాను, అలాగే ముద్రా లోన్ కూడా తీసుకున్నానండి. తీసుకుని దాని ప్రకారమే ఆ హెల్ప్తోను అవి కట్టుకుంటూ చేసుకుంటున్నాను.
1: బాగుంది సూర్యకుమారి గారు. ఇప్పుడు మీరు ఎంచుకున్న రంగంలో మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు?
0: నా దగ్గర నెలవారీగా అయితే ఒక 5 నేను ఉపాధి ఇస్తూ ఉంటాను. నాకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి, నాకున్న దీన్ని బట్టి, ప్రతి నెల అవసరాన్ని బట్టి. కొంతమంది ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా రాలేరు, అలాంటి వాళ్ళని ఏం చేస్తానంటే నాకు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు పీస్ లెక్క వాళ్ళు వచ్చి నాకు స్టిచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు 5-10
1: ఎలాంటి సమయాల్లో మీకు సీజనల్ అనిపిస్తూ ఉంటుంది?
0: పెళ్లిళ్ళ సమయాల్లోను, తర్వాత ఇలా ఫంక్షన్స్ వచ్చినప్పుడు, మన పండగలు వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మనకి సీజనల్ గా జరుగుతూ ఉంటాయి.
1: అంటే మీకు రోజు వర్క్ ఉంటుంది?
0: రోజు రెగ్యులర్ గా ఏంటంటే మేము తయారీ చేసుకునే కొంత ఉంటుంది కదా. ఇప్పుడు మీకు చెప్పాను, మీకు ఇందాక మిక్సీ కవర్స్, గ్రైండర్ కవర్స్ ఇవన్నీ రెగ్యులర్ గా ఆర్డర్స్ ఉంటూనే ఉంటాయి. అట్లాంటివి కాకుండా 500, 1000 పీసులు, 2000 పీసులు ఇట్లా కూడా అడుగుతూ ఉంటారు చాలా ఫంక్షన్స్కి. అట్లాంటివి సీజనల్గా వస్తూ ఉంటాయి. అలా సీజనల్గా వచ్చిన వాటికి మాత్రం నేను పెయిడ్ వర్కర్స్, అంటే పర్ పీస్ లెక్క ఇచ్చి వర్కర్స్ని చేత చేయించుకుంటూ ఉంటాయి. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు.
1: అంటే వాళ్ళకి ముందు మీరు ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా?
0: ట్రైనింగ్ ఇచ్చానండి. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, నేను ఒక 3 ట్రైనింగ్ ఇచ్చాను, ఆ 3 ద్వారా ఒక 10-15 వరకు నేను ట్రైనింగ్ ఇప్పించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ట్రైనింగ్ నేర్చుకుని ఉంటారు. వచ్చి కుడతాను అంటే రెగ్యులర్గా నేను పెట్టుకున్న నా కెపాసిటీని బట్టి పెట్టుకున్నాను, లేని వాళ్ళు నాకున్న ఆర్డర్స్ని బట్టి, వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి వచ్చి చేస్తూ ఉంటారు.
1: మీరు ఈ జూట్ బ్యాగ్స్ మార్కెటింగ్ అది ఎలా చేస్తూ ఉంటారండి?
0: మార్కెటింగ్ నేను నా పర్సనల్ నేనే మార్కెటింగ్ చేస్తానండి. నేను నాకు ఆన్లైన్లో చేస్తాను, తర్వాత నా ఫ్రెండ్స్ గ్రూప్స్ ఇవన్నీ చాలా మంది ఉన్నారు. తర్వాత కొంత మౌత్ పబ్లిసిటీలో కూడా నేను ఆల్రెడీ ఎవరికైతే చేస్తున్నానో వాళ్ళు వీళ్ళ దగ్గర బాగుంటుంది అని ఒకరికి చాలా చెప్పుకుని అట్లా వచ్చిన ఆర్డర్సే కాక

0: నేను లోకల్గా జరిగే అన్ని ఎగ్జిబిషన్స్లోనూ పార్టిసిపేట్ చేస్తాను. ఇక్కడ నేను సేల్ చేస్తాను, అక్కడ ట్రెండ్ని బట్టి వెళ్తానన్నమాట. ఎలా ఏవి ఎక్కువ వెళ్తున్నాయి, దేనికి మనకి మార్కెటింగ్ బాగా ఉంది అన్నవి ఎక్కువ తయారీ జరుగుతూ ఉంటుంది.
1: ఇప్పుడు ఈ జూట్ బ్యాగ్స్ తయారీలో అంటే ఇప్పుడు ఏదైనా ఒక మోడల్ అంటే మీరు ఎంచుకున్న మోడల్సే కాకుండా ఎవరైనా కస్టమర్ వాళ్ళకి కావాల్సిన మోడల్ చెప్తే కూడా మీరు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది?
0: అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని బట్టి అండి, కస్టమైజ్డ్గా కూడా చేస్తాము. వాళ్ళు ఒకటి రెండు బ్యాగులు అయితే మనకి ఎంత ఒక రోజులో అయిపోతుంది, ఎక్కువ ఆర్డర్స్ అయితే కనుక టైమిని బట్టి బ్యాగిని సైజుని బట్టి ఉంటుంది.
1: ఇప్పుడు ఈ జూట్ బ్యాగ్స్ తయారీకి వాతావరణం అనేది మీకు ఎటువంటి వాతావరణం సహకరిస్తుంది?
0: మామూలుగా అంటే జూట్ బ్యాగ్స్ ఇప్పుడు మేము ఇంట్లోనే కాబట్టి వాతావరణంతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఇంటి
1: అంటే
0: పక్కన ఉండి
1: ఎండాకాలమైనా
0: చేసేది, ఏ
1: వానాకాలమైనా మీకు
0: సీజన్ అయినా మాకు ప్రాబ్లం ఏం లేదు. అయితే పల్లెటూళ్ళల్లో తయారీ అయ్యేటప్పుడు మాత్రం ఈ పవర్ కట్లు ఇవి ఉంటాయి కదా, అదొక్కటి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది సమ్మర్ సీజన్లో. బట్ మిగతా సీజన్స్ అన్నిట్లో ప్రాబ్లం ఏం లేదు, సీజనల్గా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు.
1: మరి ఇప్పుడు మీలాగా మీరు ఈ రంగంలో బాగుందన్నారు, మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? లేదు, ఈ రంగం కాకుండా వేరే రంగం అయి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు?
0: నాకు నా ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను వచ్చాను. నేను యాక్చువల్గా బేసిక్గా నేను ఎంఎస్సీ జియో ఫిజిక్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ.
1: వెరీ గుడ్.
0: అయితే ఆ చదువుకున్నప్పటికీ కూడా మీరు మొదట ఇంట్రడక్షన్లోనే చెప్పారు ఇంటి పట్టు నుండి ఇల్లు చూసుకోవాలి కానీ అలా అని ఖాళీగాను ఉండలేవని. సో నాది అదే పరిస్థితి, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని చూసుకుంటూ అటు ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ రెండు, నేను ఆడపిల్లని, ఓ ఇంటికి
1: అంతే
0: ఆడపిల్లని,
1: కదా.
0: మగపిల్లలు లేరు. సో ఆ పేరెంట్స్ ఈ
1: ఓ
0: పేరెంట్స్ కూడా నాకు బాధ్యతే అందుకని. కానీ అలాగా కూర్చోలేని పరిస్థితి, ఏదో చేయాలని తాపత్రయం. సో నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నాకు మా వారు ఫుల్గా సపోర్ట్ చేస్తారు, అండ్ తర్వాత పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, పాప కూడా ఆ జూట్ బ్యాగ్స్ మీద పెయింటింగ్స్ అవి వేస్తూ ఉంటుంది. సో అవి కూడా కస్టమైజ్డ్గా వాళ్ళు ఏదో అడిగితే అది పెయింటింగ్స్ వేస్తూ అట్లా. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది, సో నేను ఫుల్లీ సాటిస్ఫైడ్.
1: ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటేనండి, ఇప్పుడు జూట్ బ్యాగ్స్ జూట్ అనే దాని మీద చాలా అవగాహన అందరికీ ఉంది. అండ్ నేను గమనించిన దాంట్లో జూట్ మనం ఎలాంటి బ్యాగ్ స్టిచ్ చేసినా అందరికీ అవసరం ఉంది, కొంటున్నారు కూడా. సో అందుకని హడావిడి పడుతూ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళక్కర్లా. మీరు అసలు మెయిన్ మెషినరీ ఒక మెషిన్తో స్టార్ట్ చేసి ఇన్వెంటరీ పర్మనెంట్ ఇన్వెంటరీగా ఒక 50,000 పెట్టుకుంటే తర్వాత మీరు తయారీ చేయడానికి మీరు కొనుక్కునే ఈ ప్రోడక్ట్ ఇన్వెంటరీ జూట్ కానీ జిప్స్ కానీ రన్నర్స్ కానీ ఇవి ఒక 50,000తో మీరు 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు. చేసుకుని మీరు తయారు చేసే బ్యాగులు ఏ బ్యాగులో మీకు ముందుకు వెళ్తున్నాము, ఏది మీకు మీ సర్కిల్లో కానీ
1: ఏది
0: మీ
1: ఎక్కువ పోతుంది
0: ఎక్కువగా
1: మార్కెటింగ్?
0: వెళ్తుందో మార్కెట్లో చూసుకుని నిదానంగా అడుగులు వేసుకుంటూ వెళ్తే, నేనైతే అలాగే వెళ్తున్నాను కాబట్టి.
1: అదే అదే
0: అంటే
1: మీ
0: లేడీస్
1: అనుభవం.
0: హడావిడి పడిపోయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కువ లోన్స్ తెచ్చుకుని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో వెళ్ళే కన్నా నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్తో వెళ్ళి చేసుకుంటూ ఉంటే మంచి ప్రాఫిటే వస్తుంది.
1: మీకు సుమారుగా ఎంత ఆదాయం ఉంటుంది
0: నాకు ప్రతీ నెలా
1: అంటే మీ
0: కూడా
1: ఖర్చులు? మీరు ఇప్పుడు ఎవరో ఐదుగురు ఉన్నారన్నారు మీ కింద వర్కర్స్,
0: అంటే
1: ఇవన్నీ
0: నా
1: పోను.
0: టర్న్ ఓవర్ వచ్చేసి 3 లాక్స్ వరకు జరుగుతూ ఉంటుందండి ప్రతి ఎవ్రీ మంత్. నేను ఇవ్వగా పోగా కూడా నాకు మిగిలేది ప్రాఫిటబుల్గానే
1: మీ
0: మిగులుతోంది,
1: కుటుంబ అవసరాలకి మీకు సరిపోతుంది.
0: సరిపోతుంది.
1: అంటే ఇప్పుడు కొంతమంది ఈ జూట్ బ్యాగ్స్ అనగానే అబ్బో అదేదో చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని, మన వల్ల కాదులే, ఏదో ఈ వడియాలు అప్పడాలు ఇలాంటివి అయితే మనకు అనువుగా ఉంటాయి, తొందరగా సేల్ అయిపోతాయి ఇలా అనుకుంటూ ఉంటారు. జనరల్గా అదేదో చాలా ఎక్కువ డబ్బులతో కూడుకున్నది, ఎక్కువ మంది కావాలి, ఎక్కువ మంది వర్కర్స్ ఉండాలి, ఎక్కువ సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అందుకని అడుగుతున్నాను, అసలు ఈ జూట్ బ్యాగ్స్ కరెక్ట్గా చెయ్యాలి అంటే మనకి ఏదైనా ఒక ప్రాసెస్ రన్నింగ్లో వెళ్ళేవి ఇప్పుడు క్యారేజీ బ్యాగులు ఉన్నాయి, అలాగే ఎంత సమయం సుమారుగా ఎలా పడుతుంది?
0: పడుతుంది ఒక వారం రోజుల టైంలో మీరు కనీసం ఒక 200-300 బ్యాగులు తయారు
1: తయారు
0: చేసుకోవచ్చండి.
1: చేయొచ్చు వాళ్ళల్లో ఇప్పుడు రెండు
0: వర్కర్
1: మూడు
0: సరైన వర్కర్ మనకి దొరికితే మనము వాళ్ళు, ఎందుకంటే యాక్చువల్గా మనం ట్రైన్డ్ అయితేనే మనం వర్కర్స్కి
1: అంతే
0: చేంజ్
1: కదా.
0: చేయగలుగుతాం. సో అందుకని ఫస్ట్ ట్రైనింగ్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉండాలి.
1: మనకి వర్క్ వస్తే
0: మనకి వర్క్ వస్తేనే వాళ్ళకి మనం చేయించి చేయగలుగుతాం. సో అందుకని మనం వర్కర్స్తో చేయించుకుంటూ మీకు ఒక

0: వారం రోజుల్లో ఒక 300-400 బ్యాగులు ఈజీగా తయారు చేసుకోవచ్చు, వెళ్ళచ్చు ముందుకి.
1: ఇప్పుడు ఇంకా మార్కెట్ని డెవలప్ చేసుకోవడానికి మీరేం విధంగా ఆలోచిస్తున్నారు?
0: ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన అన్ని మీడియాస్ మాధ్యమాలని వాడుకుంటున్నామండి కంపల్సరీగా. వాటిల్లో నేను ఇన్స్టాగ్రామ్స్లోను వాటిల్లోను వీటన్నిటిలో కూడా ఏ కొత్త తయారీ అయినప్పటికీ కూడా అందులో పెడుతూ
1: అంటే ఇప్పుడు
0: ఉంటాను.
1: చాలా రకరకాల మోడల్స్ వస్తున్నాయి,
0: చాలా
1: వాటన్నిటి మీద మీకు
0: వాటన్నిటి మీదుగా నేను ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా నేర్చుకుంటూ కొత్తదనాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్కి వాళ్ళ ఇది మనం తెలుసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళకపోతే పాతగానే ఉంటాను అంటే కుదరదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి. సో ఆ ప్రాసెస్లోనే నేను
1: కాలానుగుణంగా మారుతూ.
0: మార్చుకుంటూ మోడల్స్ మార్చుకుంటూ నాకు ఎందుకంటే ఎగ్జిబిషన్స్లో ఎందుకు పెడతాను అంటే కేవలం బయట మార్కెట్లో ఇంట్రెస్ట్ ఎట్లా ఉందో నాకు తెలుసుకోవడం కోసం నేను ప్రతి ఎగ్జిబిషన్ నాకు వచ్చిన అవకాశం బాగుంది మంచిగా ఉన్న ప్లేస్ అయితే కనుక నేను వెళ్తూ ఉంటాను. నేనే ఉంటాను కూడా ఎగ్జిబిషన్లో, ఎవరిని వేరే వాళ్ళని పెట్టను. సో నేనే ఉండి సేల్ చేస్తూ ఎందుకంటే హోల్సేల్ ప్రైస్

0: మార్చుకుంటూ మోడల్స్ మార్చుకుంటూ నాకు ఎందుకంటే ఎగ్జిబిషన్స్లో ఎందుకు పెడతాను అంటే కేవలం బయట మార్కెట్లో ఇంట్రెస్ట్ ఎట్లా ఉందో నాకు తెలుసుకోవడం కోసం నేను ప్రతి ఎగ్జిబిషన్ నాకు వచ్చిన అవకాశం బాగుంది మంచిగా ఉన్న ప్లేస్ అయితే కనుక నేను వెళ్తూ ఉంటాను. నేనే ఉంటాను కూడా ఎగ్జిబిషన్లో, ఎవరిని వేరే వాళ్ళని పెట్టను. సో నేనే ఉండి సేల్ చేస్తూ, ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ ఇవన్నీ మనం ఓనర్స్ ఎప్పుడైతే బాధ్యతగా ఉంటామో
1: అవును,
0: ఎవరు మనని మోసం చేశారు అని తర్వాత మనం ఇది అవ్వక్కర్లేదు. అందుకని రెస్పాన్సిబుల్గా ఉండి నేను అలా వెళ్ళి కొత్త ట్రెండ్ ఏదొస్తోంది, దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అవి నేను అవగాహన తెచ్చుకొని అవే తయారీలోకి ఎక్కువ తయారీ అవి చేసుకుంటూ ఉంటాను.
1: చాలా సంతోషం సూర్యకుమారి గారు. మరి జూట్ బ్యాగ్స్ తయారీలో కొత్త పోకడలను కూడా మీరు జోడిస్తూ ముందుకు వెళ్తున్నారు, మీరు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నమస్కారం.
2: మీరింతవరకు స్వయం ఉపాధిగా జూట్ బ్యాగ్స్ తయారీ ఈ అంశంపై శ్రీమతి సూర్యకుమారి గారితో పరిచయం విన్నారు.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలితగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వినండి. చెడు కొలెస్ట్రాల్, దాని లక్షణాల గురించి చూద్దాం. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారే. అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే దీనికి కారణం సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. వీటి వల్లే అందరూ అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇలా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్యలలో మరొకటి కొలెస్ట్రాల్ కూడా. దీనివల్లనే బరువు పెరగడం మరియు ఇతరత్ర అనారోగ్య సమస్యలు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. ఏ విషయంలోనైనా కూడా మంచి చెడు ఉన్నట్లే ఈ కొలెస్ట్రాల్లో కూడా ఈ రెండూ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడితే ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామందిలో కూడా విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో కనబడే లక్షణాలు అందరికీ కూడా ఒకేలా ఉండవు. శరీరంలో వచ్చే కొత్త మార్పులను ప్రతి మహిళ గమనిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుండి బయటపడటం మంచిది, లేదంటే నెమ్మదిగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు చూద్దాం. ముఖ్యంగా ఇది రక్త ప్రసరణ వ్యవస్థపై దారితీస్తుంది. రక్త ప్రసరణ జరిగే నాళాలలో ఈ చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అనేది సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. దానివలన గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పులు కనిపిస్తాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళల్లో ఎక్కువగా కీళ్లనొప్పులు పెరుగుతాయి. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనపు పదార్థం. ఇది రక్తనాళాలను అంటుకుని ఉండి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా పొట్ట దగ్గర, భుజాల్లో, కాళ్లలో పేరుకుపోవడం ఎక్కువగా జరుగుతుంది. శరీర భాగాల్లో నొప్పులు ఎక్కువగా ఉన్నా, లేకపోతే శరీరంపై నీలం, పసుపు రంగు మచ్చలు ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడానికి మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. సరైన వేళకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా రోజుకు అరగంట సేపు వ్యాయామం లేదా యోగా చేసినా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి తోడ్పడతాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి సమయం పెంచుకోవడం మంచిది. నడక, అందులో వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారు వ్యాయామాల ద్వారా బరువును కనుక తగ్గించుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. ఈ ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన ఆహారం, ధ్యానం, వ్యాయామం చేస్తూ, అలాగే నలుగురితో నవ్వుతూ గడుపుతూ ఈ కొలెస్ట్రాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం. కార్యక్రమంలో మీరింతవరకు విశేషాలు విన్నారు.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆషికీ 2 ఈ చిత్రానికి పలక్ సింగ్ పాడిన పాట, గీత రచన ఇర్షద్ కమ్లీ.

కార్యక్రమంలో తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్ ఈ చిత్రానికి అర్జిత్ సింగ్, నీతి మోహన్, సునిధి చౌహాన్ పాడిన పాట, గీత రచన అమితాభ్ భట్టాచార్య.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కాక్టెయిల్. ఈ చిత్రానికి ఆరిఫ్ లోహార్, హర్షదీప్ కౌర్ పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా లూతేరా ఈ చిత్రానికి స్వనాంద్ కిర్కిరే అమితాబ్ భట్టాచార్య పాడిన పాట, గీత రచన అమితాబ్ భట్టాచార్య.

0: అమరవీరుల త్యాగఫలం, ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి

0: ఈ స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
0: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
0: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.
2: ఆకాశవాణి, మీరు ఇంతవరకు టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ యువలయలో నేను అడిగే క్విజ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నెంబర్ 0866248812, 0866248812. మరి మొదటి ప్రశ్న ఏంటంటే, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించండి. ఈలోగా లవ్ ఫెయిల్యూర్ ఈ చిత్రం నుండి ఒక మంచి పాఠం.

బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుందని అడిగాను కదా మొదటి ప్రశ్న. మరి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుండి, తర్వాత శ్యామ్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, తర్వాత భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస, వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుండి రైట్ ఆన్సర్, తర్వాత అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి, తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్, సారీ రాంగ్ ఆన్సర్, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం నుండి సమాధానం కూడా పంపించాలి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, యూపీ వారణాసి నుండి ఆర్ లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుండి రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి రాంగ్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్ష్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ ఆన్సర్, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్, తర్వాత ఉదయవంశీ, శోభారాణి, మన్మథరావు, హారిక, రాజవోల్ నుండి రైట్ ఆన్సర్, హనుమంతరావు, కరుణావల్లి, ఖమ్మం నుండి రాంగ్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్, గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్, తర్వాత మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి రైట్ ఆన్సర్, బుచ్చిరెడ్డిపాలెం నుండి మనోజ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి రైట్ ఆన్సర్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ కుమార్, సుప్రియ రైట్ ఆన్సర్, తర్వాత లతా సుహాస్ హోస్కోట నుండి కరెక్ట్ ఆన్సర్ అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, రాజేశం, సరోజిని కరెక్ట్ ఆన్సర్, తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అన్విత, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కరెక్ట్ ఆన్సర్, నల్గొండ జిల్లా నుండి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్, సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్, సాయి జ్యోతి, భానుతేజ్, సరస్వతి, ఎస్ చిదంబర్రావు, యాడికి హాస్పిటల్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి, వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తి చేసేవారిలో కనిపిస్తుంది? బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తి చేసేవారిలో కనిపిస్తుంది?

తర్వాత ఆత్మకూరు నుండి ఆదిశేష్, కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుండి, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న, కరెక్ట్ ఆన్సర్ అండి. మనోజ్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుండి, రైట్ ఆన్సర్. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి, గగన్ విహార్, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి, రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి, రైట్ ఆన్సర్. తర్వాత రవికుమార్ శ్రీకాకుళం జిల్లా నుండి, రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది. తర్వాత నల్గొండ జిల్లా నుండి దైదా భిక్షం, దైదా వెంకటి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ధ్వని వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నంద్యాల నుండి, రైట్ ఆన్సర్. కరుణావల్లి ఖమ్మం నుండి, హనుమంతరావు కరుణావల్లి ఖమ్మం నుండి, రైట్ ఆన్సర్. తర్వాత అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, ముంతా పెద్దన్న, నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుండి, శశిరెడ్డి చిన్నప్ప, డోక్పర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారి శంకరయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఎస్పిఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాలి నుండి, రైట్ ఆన్సర్. ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి, రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి, రాంగ్ ఆన్సర్. తర్వాత జాబా భూమేశ్వర్ వెల్లుల్లి నుండి, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కార్మికులు, ఆన్సర్ కూడా పంపించాలండి పేర్లతో పాటు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్ తనూజ్, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవి రావు తణుకు నుండి, రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుండి, రైట్ ఆన్సర్. రాధా ప్రకాష్ ఖమ్మం నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత సోమనాథం జనార్దన్ రావు, తాటిపత్తి గ్రామం నుండి, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కడప నుండి వినయ్, శ్రీదేవి, రెడ్డమ్మ, ప్రవీణ, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుండి, రాంగ్ ఆన్సర్. నిర్మలాదేవి వీరమనోహర్ రావు, రాజువోలు గ్రామం నుండి, రాంగ్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. దేశిరెడ్డిపల్లి నుండి అంజన్, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? దంపలూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుండి తుమ్మ పద్మావతి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చెంచినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. ఇస్మాయిల్

सैयद जाकिर, मोहम्मद रफ़ी, ప్రకాష్, కాదర్ భాష, ఎఫ్ఎంఎస్ సర్దార్, సుధాకర్. రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలంక, అవనిగడ్డ నుండి. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? తర్వాత కడప నుండి ఆంటోనీ, కరెక్ట్ ఆన్సర్. రాధా, మున్నా, రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా నుండి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, రైట్ ఆన్సర్. మరి మొదటి ప్రశ్న, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది అని అడిగాను కదా, దానికి సమాధానం వచ్చి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. మరి రెండవ ప్రశ్న ఏంటంటే, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సమాధానాలు పంపించండి. ఈలోగా ఆకాశమే నీ హదురా ఈ చిత్రం నుండి ఒక మంచి పాట.

రెండో ప్రశ్న, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు చీరాల నుండి మానస విజయలక్ష్మి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుండి రైట్ ఆన్సర్ సూర్యనారాయణ తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాధా ఖమ్మం నుండి రైట్ ఆన్సర్ శేషాద్రి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుండి. ఓకే, తర్వాత చెల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ రైట్ ఆన్సర్ మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉపలూరు గ్రామం నుండి రైట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ శ్యామ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్. కరెక్ట్ ఆన్సర్ రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుండి రైట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుండి రైట్ ఆన్సర్ ఎస్పిఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రామ్ మనోహర్ తెనాల నుండి రైట్ ఆన్సర్ లలితా మల్లిక్ సత్తుపల్లి నుండి రైట్ ఆన్సర్ సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ఎం రామ్మోహన్ రావు సత్యవతి మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి రైట్ ఆన్సర్ డాక్టర్ కేవీ రావు తణుకు నుండి రైట్ ఆన్సర్ యూపీ వారణాసి నుండి ఆర్ లక్ష్మీదేవి ఆర్ లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ అండి ఫణిరాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతినగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ తర్వాత గణపవరపు నాగేశ్వరరావు కనక సులోచన సురేష్ హరికృష్ణ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గగన్ విహార్. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ హోస్కోట నుండి రైట్ ఆన్సర్ కడప నుండి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ. కరెక్ట్ ఆన్సర్ అంజాన్ దేశిరెడ్డిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ అండి రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ తర్వాత ఆర్

ఎస్వి నరసింహరాజు చెంచినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి రైట్ ఆన్సర్. మెడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, శ్రీవత్స హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రావు తాటపర్తి గ్రామం నుండి రైట్ ఆన్సర్. రవికుమార్ శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. తర్వాత యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నాగమణి ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. హనుమంతరావు కరుణవల్లి ఖమ్మం నుండి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుండి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి మోహన కృష్ణ కరెక్ట్ ఆన్సర్. విట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్. దైదా భిక్షం, దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురా, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, అల్లగడ్డ, నంద్యాల జిల్లా, అహోబిలం, వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, బుచ్చిరెడ్డిపాలెం, గురుగుంట్ల నుండి ముంతా పెద్దన్న, రాపూర్ నుండి నారాయణ, పెంచలయ్య, సూరేపల్లి నుండి శిశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మల్చెర్ల గోపినాథ్, బండారు శంకరయ్య కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. తర్వాత బుచ్చిరెడ్డిపాలెం నుండి మనోజ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక నుండి సుభాన్, రషీద్ బేగం, సుమయ్య కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు నుండి హసీనా రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. లతా ఉయ్యూరు నుండి కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అడుగుతాను మళ్ళీ. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సమాధానాలు పంపించండి.

తర్వాత మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుండి రైట్ ఆన్సర్. తర్వాత కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుండి రైట్ ఆన్సర్. డి వాణి డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నుండి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కరెక్ట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచిల్ నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివరాజ్ రెడ్డి, తిరుపతమ్మ కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుండి రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి రెండో ప్రశ్నకి సమాధానం మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎవరిని పిలుస్తారని అడిగాను కదా, వర్గీస్ కురియన్, తనని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి. కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ కో పఢెంగే ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ దూంగి, ధ్యాన్ సే సునో.
2: జీ హాన్ అధ్యాపికా జీ,
3: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఆర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబీ, ఫారసీ భాషావోం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయీ, బరవై నాయికా భేద్, శృంగార్ సోరట్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢుంగి, సునో.
2: జీ హాన్ అధ్యాపికా జీ.
4: కహీ రహీమ్ సంపత్తి సగే బనత బహుత బహురీత్, విపతి కసౌటి జె కసె తేయి సాంచె మీత్.
3: అచ్చా అబ్ తుమ్ పఢో.
2: జీ అధ్యాపికా జీ. కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపతి కసౌటి జె కసె తేయి సాంచె మీత్.
3: ఫిర్ ఏక్ బార్ పఢో.
2: కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపతి కసౌటి జె కసె తేయి సాంచె మీత్.
3: ఠీక్ హై. అబ్ ఇస్కా భావ్ బతాతీ హూ, సునో. రహీమ్ ఇస్ దోహే మే కహతే హై కి జబ్ హమారే పాస్ ఖూబ్ పైసే హై ఔర్ హమ్ సుఖ మే డూబే హుయే హై తబ్ కయీ లోగ్ కయీ ప్రకార్ సే ఆతే హై. థోడా సా పరిచయ హోనే పర్ భీ హమ్ సే దోస్తీ కర్నా చాహతా హై ఔర్ హమారే సాథ్ సాథ్ ఘూమ్తే రహతే హై. జబ్ హమ్ కష్టో మే హై ఔర్ హమారే పాస్ పైసే నహీ హై, దూసరోం కే సహాయతా కే ఆవశ్యక్తా హోతీ హై, తబ్ కోయీ భీ హమే సహాయతా నహీ కర్తే హై. కష్టో మే విపత్తియో మే జో హమే సాథ్ దేతా హై వహీ సచ్చే మిత్ర హై. అర్థాత్ కష్టో మే హీ సచ్చే మిత్రం కీ పెహచాన్ హోతీ హై. కహీ రహీమ్ మానే రహీమ్ ఈ విధంగా చెబుతున్నారు. ఏమనంటే సంపత్తి అంటే సంపద ధనము అని అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్న మనతో స్నేహం చేయాలనుకుంటారు, మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయడానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్బు దోసరే దోహేకో పఢుంగి, ధ్యాన్ సేసును.
4: రహీమన్

0: अतुरे में किया। यहाँ यमक अलंकार का सौंदर्य है। यमक का अर्थ है दो होता है। किसी शब्द की पुनरावृत्ति भिन्न भिन्न अर्थों में होती है तो उसे यमक अलंकार कहते हैं। बिहारी कहते हैं कि धतूरे की अपेक्षा सोने में 100 गुना नशा होता है। धतूरे खाने से आदमी मदहोश हो जाता है। सोने को अर्थात धन को पाने से मानव पागल हो जाता है। सोने में धतूरे से 100 गुना अधिक नशा होता है। धतूरे या मादक पदार्थों का सेवन करने से थोड़े समय तक के लिए आदमी नशे में होते हैं, उसके बाद नशा उतर जाता है, लेकिन सोने मिलने पर उसकी स्थिति इससे भी बुरी हो जाती है, अर्थात धन की नशा अधिक होता है। इस दोहे में कहा गया कि धन का नशा अधिक होता है। ये दोहा नंदु बिहारी कनक अने शब्दाने की रेंडु सार्लु वेरु वेरु अर्थमुलो उपयोगिंचटं जरिगिंदि। कनक अने पदानिकि ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది. ఇది యమకాలంకారం. యమక్ అంటే రెండు అని అర్థం. ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరువేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమక్ అలంకార్ అని అంటాం. కవి బిహారీ ఏమని చెప్తున్నారంటే, కనక కనక తై సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది. ఉమ్మెత్తకాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది. బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు. ఉమ్మెత్తకాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది. కానీ బంగారమును పొందటం వల్ల ధనము యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది. अब इस दोहे के कठिन शब्दों को बताती हूँ, लिख लो.
1: जी हाँ अध्यापिका जी.
0: कनक सोना बंगारमु संपदा.
1: कनक सोना बंगारमु संपदा.
0: सौगुनी सौबार वंदरेट्लु.
1: सौगुनी सौबार वंदरेट्लु.
0: मादकता नशा मत्तु.
1: मादकता नशा मत्तु.
0: अधिकाय बहुत एकवा.
1: अधिकाय बहुत एकुवा.
0: बौरात मदिंचिना मत्तेक्किना.
1: बौरात मदिंचिना मत्तेक्किना.
0: अब मैं दूसरे दोहे को पढ़ूंगी, सुनो. नरिक

0: ते तो ऊंचो होई। अब तुम पढ़ो।
1: जी हाँ अध्यापिका जी। नर की अरु नल नीर की गति एकई करजोई, जेतो नीचो हवाई चलई तेतो ऊंचो होई।
0: फिर से बोलो।
1: नर की अरु नल नीर की गति एकई करजोई, जेतो नीचो हवाई चलई तेतो ऊंचो होई।
0: अच्छा, इसका भाव सुनो। आदमी और नल के पानी की गति एक ही होती है। जितना नीचे होकर चलता है, उतना ही ऊपर उठता है। इसका अर्थ यह है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है, उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो। మనిషి మరియు కుళాయి ధారల నడక చలనము ఒకే విధంగా ఉంటాయి. కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగముతో పైకి ఎగిసిపడుతుంది. దీని అర్థము ఏంటంటే, ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడు. అందుకుంటాడు. ఠీక్ హే. अच्छा आलिया, अब पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: शुभाशीष।
2: నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన

0: దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రంగస్థలం. ఈనాటి కార్యక్రమంలో శిబి చక్రవర్తి నాటకం నుండి నారదుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు.

ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ನೀರಾಗಾರ ಸಂಚಾರ ನಾರಾಯಣ, ನೀ ಲೀಲಲು ವರ್ಣಿಂಪಗಲವಾರೆವರು? ಪದುನಾಲ್ಕು ಭುವನಮುಲು సృష్టించుడేగాక ఏ లోకమునక లోక ప్రత్యేకత నిర్ణయించి సృష్టి క్రమమునకు భంగము వాటిలనేక కొనసాగించుటేగాక గూటిలోని పెట్టకు రాతిలోని కప్పకు గోధిలోని నక్కకు గుహలోని పులికి ఆహారం అందించి పోషించు. నీ లీలలు ఏమని వర్ణింపగలదు, ఎన్నని పాడగలదు? లోకైక కళ్యాణ రూపుడవు నీవు. లోకములన్నింటినీ నీ గర్భమునందు విడుచుకున్న దామోదరుడు విష్ణువన విశ్వవ్యాపకుడని గదా భావము. విశ్వమును వ్యాపించి విశ్వమును నీలో ఇమిడించుకున్న తేజోమయుడవు నీవే. తమో గుణములనంతమందింపజేయుచు, రజోగుణముల రాజిల్లజేయుచు, సత్వగుణముల సత్వరముగా వర్చిల్లజేయుచు మానవులకు దానవులకు దేవతలకు. ఎవరికి ఆపద వచ్చినను ఎవరు మొరపెట్టుకును అందరికీ అన్ని రీతులు అడ్డుపరుచు ఆనందించు చెందు. ఓ ఈ విశ్వమోహన, ఓ ఈ నీల దేహ.

పట్టణము ఎక్కడ నుండియో వినబడుచున్నది. అక్కడ నుండి ఆ ప్రక్క నుండి జల ప్రవహించుచున్నది. ఆ తీరముననే యజ్ఞ పీఠము. ఎవరు చక్రవర్తి యజ్ఞం అనొచ్చుచున్నట్లున్నది. ఓహో, తెలిసినది, సప్త ద్వీపములందును తనకు శత్రువులు

దేవతల నివాసములు ఈ భూభాగమును ఉన్నందులకే రావలసి వచ్చింది. హనుమా

0: సభ కదా మరి.
1: అవునవును,
0: ఎంతైనా ఇంద్ర సభ కదా మరి. జీవితము

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరింతవరకు ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి ప్రసారాలు విన్నారు. నిలయంలో సమయం 5 గంటలు. 101.7 MHz పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు

కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. వీరంతా కోరుతున్న పాట బాలమిత్రుల కథ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం సత్యం.

0: గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మీరు విన్న ఆ పాట రాజేష్ సౌమ్య పడిన పాట, మాస్టర్ చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగులూరప్ప, ముష్టూరి ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మోరిని రాజమ్మ, కృష్ణ గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరందరి కోసం ఆ పాట.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్ పై లే పాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట చిన్నల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: తర్వాత ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరంతో కోరుతున్న పాట చెన్నకేశవరెడ్డి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట వినిపించమని కోరినారు. వారి కోరికమై ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

లేపాక్షి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట గులేబా కావాలి కథ చిత్రం నుండి. ఆ పాటను వినిపించమని కోరిన శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ సింగనముల నుండి, ఎం నాగమణి, నవీన్ కుమార్, రవికుమార్, భారతి వీరి కోసం ఆ పాట. శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. హలో హలో

0: हेलो हेलो हेलो
1: హలో,
0: ఎవరండి మాట్లాడుతుంది?
1: నేను నార్పల నుంచి సృజను మాట్లాడుతున్నాను మేడం.
0: నార్పల నుండి సృజన.
1: మేడం
0: చెప్పు సృజన, మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు నుంచి పాట ఏంటి మేడం?
0: సీతమ్మ వాకిట్లో. ఏం చేస్తుంటావు సృజన నువ్వు?
1: మేము ఏం చేయండి మేడం, ఖాళీగా ఉంటాం మేడం. జాబ్లకు ప్రిపేర్ అవుతున్నాం మేడం.
0: ఏం చదువుకున్నావు?
1: డిగ్రీ చదువుకున్నాను మేడం.
0: డిగ్రీ చదువుకున్నావు? డిగ్రీలో ఏం సబ్జెక్టు?
1: బిఏ మేడం.
0: ఓకే. ఖాళీ సమయంలో ఏం
1: చేస్తారు మేడం? మీ పేరు మేడం?
0: నా పేరు తులసి భవాని అండి.
1: అవునా మేడం.
0: ఓకే, సీతమ్మ వాకిట్లో కావాలి మీకు పాట.
1: అవును మేడం.
0: ఇంకా ఏం చేస్తుంటారు మీరు ఖాళీ సమయాల్లో?
1: మేడం వేరే ఏంటంటే మేడం, చిత్రసీమం, సాక్షి, రాజభారం అయితే సీరియల్, మధురం మధురం ఈ సమయం, అన్ని కార్యక్రమాలన్నీ ఇష్టం మేడం మాకు.
0: బాగా వింటుంటారు?
1: అవును మేడం, రేడియో అంటే చాలా లైఫ్ మేడం మాకు.
0: అవునా?
1: చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం మేడం రేడియో.
0: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సృజన,
1: మేడం
0: ఈ పాటను ఇంకా ఎవరెవరు కోరుతున్నారు?
1: ఇంటర్లో శ్రోతలు అందరి కోసం మేడం.
0: అందరి కోసం ఈ పాట వినిపించమన్నావు. ఓకే, బాగుంది. ఒకవేళ పాట లేకపోతే ఏదైనా వినిపించచ్చా, వేరేది ఏదైనా?
1: మేడం ఆ పాట లేకపోతే నేను ఉన్నానని సినిమాలో ఏదో ఒకటి వేయండి మేడం.
0: నేనున్నాను
1: నేనున్నాను
0: నేనున్నాను
1: నేను మాధవన్నా లేకపోతే
0: నేను.

0: ఒక్క నిమిషం సృజన, వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. వేణుమాధవ పాట వినిపించాలి. హలో సృజన కోసం నేను ఉన్నాను చిత్రం. వినిపిస్తున్నాను పాట.
1: సరే మేడం.

0: హలో
1: హలో
0: హలో, విను వినిపించండి, కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: అనంతపూర్ మేడం.
0: అనంతపూర్
1: శివకోటి ఆలయం దగ్గర.
0: శివకోటి ఆలయం దగ్గర అండి. మీ పేరండి?
1: జబ్బార్ మేడం.
0: జబ్బార్ గారు, బాగున్నారండి? బాగున్నామండి. మీరెలా ఉన్నారు? అవునండి, అందరూ బాగుండాలి దేవుని దయ వల్ల. ఓకే జబ్బార్ గారు, మరి ఈ రోజు మనం ఏ పాట వినాలనుకుంటున్నాం
1: మేడం? ముద్దుల మామయ్య సినిమాలో మామయ్య అన్న పిలుపు అనే పాట మేడం.
0: పాడతారా పాట?
1: ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ మేడం నాకు.
0: పర్వాలేదండి, ఏజ్ తో ఏం పని ఉంది. సంగీతం ఎవరికైనా కూడా మంచి ఆనందాన్ని ఇస్తుంది. అందరూ బాగున్నారండి, మీరంతా బాగున్నారు కదా? ఓకే, మరి ఈ పాటను కోరుతున్న వారి పేరు? అవునండి, అందరూ క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనండి, మరి వారి పేర్లు చెప్తారా? చెప్పండి.
1: అప్సానా, తన్వీర్ బాబా, షాహినా, రియాజ్, అయాన్, అంతే మేడం ఆరు మంది.
0: ఓకేనండి, మరి మీ అందరి కోరిక పేరు ఈ పాట వస్తుంది, విందాం మరి ముద్దుల మావయ్య నుండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.

0: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. వినుగు వినిపించు
0: మేడం.
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నాం మేడం.
1: ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు?
0: నా పేరు వెంకటకృష్ణమూర్తి, సింగనవల్ల మండలం, ఉల్లిగల్ గ్రామం మేడం.
1: ఓకేనండి. మరి ఈరోజు ఏ పాట వినాలనుకున్నారు?
0: నాగేశ్వరరావు మేడం.
1: నాగేశ్వరరావు గారిది? ఏ పాట అండి? చిత్రం ఏది?
0: చిత్రం వచ్చేసి ఇది మేడం, పచ్చగడ్డకు వచ్చేది పడుతుంది.
1: దసరా బిల్లోడు. దసరా బిల్లోడు అండి. ఓకేనండి. అందులో మీకు పచ్చగడ్డి కోసేటి ఆ పాట కావాలి.
0: అవును మేడం.
1: మీరేం చేస్తుంటారండి?
0: మేడం వ్యవసాయ మహిళా సంఘాల బుక్కులు కూడా రాసుకుంటాం మేడం.
1: బుక్ కీపర్ అన్నమాట మీరు?
0: అవును మేడం.
1: ఓకే. ఎన్ని సంఘాలు రాస్తారండి మీరు?
0: 23 ఉన్నాయి మేడం నాకు.
1: 23 సంఘాలు బుక్కులు రాస్తుంటారు మీరు?
0: అవును మేడం, లోన్ లిక్విడ్.
1: ఓకే ఓకే. ఓకేనండి. దసరా బిల్లోడు నుండి చెప్పండి, ఏదో అంటున్నారు?
0: అదే లోన్ ఇప్పియడము సంఘాలకు మేడం, ఆన్లైన్ వసూలు చేయడము.
1: ఓకే ఓకే. ఎంతవరకు ఇస్తున్నారండి లోన్లు మీరు ఇప్పిస్తున్నారు?
0: మేడం సంఘాన్ని ప్రిఫరెన్స్ వచ్చి బ్యాంకు వచ్చేసి 20 లక్షలు కూడా ఇస్తుంది మేడం. సభ్యురాలు 2 లక్షలు, శ్రీనిధని 1 లక్ష రూపాయలు మేడం.
1: 20 లక్షల వరకు,
0: వాళ్ళకు 50,000 వరకు వడ్డీ లేని రుణం.
1: ఓకే ఓకే. మహిళలకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కదండి ఈ లోన్లు అనేది?
0: అవును మేడం.
1: ఓకే ఓకేనండి. దసరా బుల్లోడు నుండి పాట వస్తుంది, మరి కోరుతున్న వారి పేర్లు చెప్తారా?
0: కుటుంబ సభ్యులము వచ్చేసి రాయమోహన్, పూర్తి సుజాత మేడం.
1: ఓకే ఓకేనండి. అందరికోసం ఈ పాట వస్తుంది, విందాం మరి.
0: థ్యాంక్స్ మేడం.
1: ఓకేనండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
0: అవును మేడం.

0: హలో హలో,
1: హలో,
0: విను
1: మేడం
0: వినిపించు కార్యక్రమం
1: నమస్తే. మేడం
0: నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరండి?
1: మేడం, నా పేరు పూజారి ధనంజయ్. మేడం,
0: పూజారి ధనంజయ్ గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి ధనంజయ్ గారు, ఈరోజు మనము ఏ పాట విందాం?
1: మేడం, సినిమా పేరు వచ్చి నవ్వులాట. మేడం,
0: నవ్వులాట.
1: అవును మేడం, రాజేంద్ర ప్రసాద్.
0: నవ్వులాట నుండి
1: లేదంటే వేరేదన్నా అడుగుతాను మేడం.
0: చూస్తున్నాను. మీరేం చేస్తుంటారండి?
1: నేను మగ్గం వేస్తుంటాను మేడం.
0: మగ్గం వేస్తుంటారు. డిజైన్లు ఎలా మీరే సెలెక్ట్ చేసుకుంటారండి?
1: మేడం,
0: డిజైన్స్ మీరే సెలెక్ట్ చేసుకుంటారా? ఏమైనా వస్తుంటే
1: మేడం, మాకు అక్కడింటే వాళ్ళు ఇస్తారు మేడం, మా ధనిలో ఇస్తారు డిజైన్.
0: అవునండి,
1: ఆ డిజైన్ బట్టి మనం నేస్తుంటాం మేడం.
0: ఓకే ధనంజయ్ గారు, మరి ఇంకోటి ఏదో పాట చెప్తా అడుగుతానన్నారు, ఇంకోటి ఏది చెప్పండి?
1: బ్రహ్మచారి మొగుడు మేడం. బ్రహ్మచారి మొగుడు.
0: బ్రహ్మచారి మొగుడు.
1: బ్రహ్మచారి మొగుడు.
0: ఓకే,
1: బ్రహ్మచారి కూడా రాజేంద్ర ప్రసాదే మేడం.
0: ఓకే ఓకేనండి, బ్రహ్మచారి మొగుడు. బ్రహ్మచారి ఉంది, బ్రహ్మచారి మొగుడు లేదండి.
1: లేదా మేడం? సరే మేడం, కొత్తది వీర సింహారెడ్డి మేడం.
0: కొత్త సినిమా?
1: అవును మేడం, బాలయ్యది.
0: బాలయ్య గారిది అది కొత్త సినిమా అంటే కష్టమేనండి. వీరసింహారెడ్డి కొత్త సినిమాలు ఉందండి. ఓకే ఓకే, అందులో ఏ పాట అండి?
1: ఉంది మేడం, ఇంతకుముందు వినిపించారు. దాంతో వచ్చి సుగుణా సుందరి మేడం.
0: సుగుణా సుందరి. ఓకేనండి ధనంజయ్ గారు, మరి పాట వస్తుంది, కోరుతున్న వారి పేరు చెప్తారా?
1: చెప్తాను మేడం. మా కుటుంబ సభ్యులు వచ్చి పూజారి సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఓబలమ్మ, అన్నం, వెంకటేష్, నాగభూషణ, చూడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగమూని, బాలాజీ, హేమంత్ సాయి, నందాలింటి రామయ్య, పాలం పోలయ్య, నరేంద్ర రెడ్డి గారు, అశోక్ గారు, ఎఫ్ఎంఏ సర్దారి గారు, ప్రతి ఒక్కరి కోసం మేడం.
0: ఓకేనండి, వింటున్న అందరి కోసం ఈ సినిమా నుండి పాట వస్తుంది. ఓకే మేడం. ఓకేనండి, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.

0: హలో హలో చెప్పండి. లాస్ట్ కాలర్ మీరేనండి? ఓకే, నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరండి?
1: మేడం, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా మేడం. నా పేరు నరేష్ మేడం.
0: నరేష్ గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. నరేష్ గారు, చివరి కాలర్ మీరే. మరి మీకు ఇష్టమైన పాట ఏదో చెప్తే మనం ఆ పాటని ప్లే చేయడానికి ప్రయత్నం చేద్దాం.
1: మేడం, సొంతం మేడం సినిమా పేరు.
0: సొంతం
1: తెలుసున్నా అనే పాట మేడం.
0: సొంతం నుండి తెలుసున్నా అనే పాట వినిపించాలి. మీరేం చేస్తుంటారండి నరేష్ గారు?
1: మేడం, మాకు మటన్ షాప్ ఉంది మేడం.
0: మటన్ షాప్ ఉంది.
1: హలో,
0: మాట్లాడండి, పర్వాలేదు, వింటున్నాను.
1: యాప్లో కార్యక్రమాలు వింటుంటాం మేడం.
0: ఓకే, యాప్ ద్వారా వింటుంటారు. ఎలా వినిపిస్తాయండి? బాగా క్లారిటీగా ఉంటుందండి?
1: మంచి క్లారిటీగా వస్తుంటుంది మేడం. అనంతపురం సిటీలో ఉన్నాం, వింటున్నాము అంత స్పష్టంగా వినిపిస్తాయి మేడం.
0: ఓకే,
1: యాప్లో నీట్గా మంచిగా.
0: సొంతం నుండి ఏ పాట అండి మీకు తెలుసున్నానా?
1: తెలుసున్నానే సాంగ్.
0: ఓకే ఓకేనండి నరేష్ గారు, మరి పాట వస్తుంది, విందామా మరి.
1: మేడం, నరేష్ రోజా శిరీష ఓంకర్, అలాగే టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలందరూ కోసం కూడా మేడం.
0: ఓకేనండి, చాలా సంతోషం అండి కాల్ చేసినందుకు. పాట వస్తుంది, విందామరి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: ఓకే, ధన్యవాదాలు కాల్ చేసినందుకు.

శ్రోతలు ఇంతవరకు విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం విలాసాలు చిలికే లలిత గీతం.

కోమల మల్లిక్ గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
2: ముద్దు, కొత్త కర్నెలు చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా, నింపల్స్ ఉంది.

0: ఏంటి ఇలాంటి పాపాస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కన్నీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది మాట వండి
0: కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికంలో ఉన్న అన్ని కుటుంబాలకు చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 3-4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లా చామవరంలో ఈ రోజు జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. తల్లికి వందనం, మా ఆడబిడ్డల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం, కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన డాక్టరా సంఘాలు, మీరు రాబోయే రోజులు ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్
0: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని సామాజిక మాధ్యమం పోస్టులో వెల్లడించారు. నగరంలోని సిరిపురం కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభం కాగా త్వరలోనే 12 అంతస్తుల అత్యాధునిక శాశ్వత భవనం సిద్దం కానుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంతో పరిపాలన వికేంద్రీకరణకు తోడ్పాటు లభించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ది, కొత్త ప్రాజెక్టుల అమలు, ప్రయాణీకుల సౌకర్యాల విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ఆధునిక జీవన శైలిలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి రాష్ట ప్రభుత్వం సన్నద్దమవుతోందని మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. యోగాను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే ఈసారి యోగా డే ప్రచారం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంలా సాగిందని చెప్పారు. ఈ ఏడాది యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుందని మంత్రి వెల్లడిస్తూ,
2: 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణ దీని మీద చేయాలని, ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాని, పతంజలి గాని, ఈషా ఫౌండేషన్ గాని, విశ్వ ఆయుష్ పరిషత్ గాని, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఆరోగ్యవంతమైన

0: సుసంపన్నమైన సంతోషకమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.
1: ఉపాధ్యాయ నియామకాల కోసం గత ఏడాది చేపట్టిన డీఎస్సీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణ నియామకాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్స్ ను ఎవరు సమర్పించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డీఎస్సీ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగిందని తెలిపారు. డీఎస్సీ ఎంపికలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తెలియజేశారు. ఇదిలా ఉండగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేపట్టింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్టలో పర్యటిస్తున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ముంబైలో ఆ రాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. రాష్టానికి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ది విధానాలను ఆయనకు తెలియజేశారు. మహారాష్ట ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను మంత్రి లోకేష్ ఫడ్నవీస్ ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని దుగ్ధసాగరం, పుల్లేరుగుడ్డి వలస, వంగురగుడ్డి వలస గ్రామాల మధ్య సుమారు 4,13,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం ప్రజలు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే వీలు ఏర్పడుతుందని అన్నారు. రాష్ట రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంటును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంతర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరేవా, నాకు
5: ఇప్పటిక సులభం.
6: ఆకాశవాణి సమతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతి ఊ మిన్ ఔన్ లైన్ చ నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ సుదృఢీకర్తుం వార్తా అభవత్. భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధి CEPA ఇది అద్య క్రియాన్విత.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వినబోయే ముందు
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే విరాట పర్వం కీచకవధ చెంచు నాటకం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో కొత్తగూడెం కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక రాత్రి 10:00 విజయవాడ కేంద్రం నుండి కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం 11:00 వరకు. ఇక రాత్రి 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:10 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు రచించి గానం చేసిన సుందరకాండ 4వ భాగం ప్రసారమవుతుంది. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీ బి సురేంద్రనాథ్. 6:35 సేదీప్ శుద్ధులు కార్యక్రమంలో చిలకడ దుంప సాగు వివరాల గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు. 6:55 ప్రసార వివరాలు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:00

15 నిమిషాలకు భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం. రేపటి కార్యక్రమంలో పిల్లలలో ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు ఇచ్చే సూచనలు. అనంతరం రసనిక్కుంజం ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీమతి పి అనురాధ. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి తెలియజేస్తున్న వివరాలు. అనంతరం లలిత గీతాలు వింటారు. రేపు ఉదయం 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:17 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 10:30 వ్యాపార ప్రకటనలు. 10:32 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:45 వాణిజ్య ప్రకటనలు. 11:50 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. రేపు 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 14:00 ఆంగ్లంలో వార్తలు. 14:15 హిందీలో వార్తలు. 14:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. సాయంత్రం 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. రేపటి కార్యక్రమంలో పంట వ్యర్థాలను పొలంలో కాల్చడం వల్ల నష్టాలు ప్రమాదాలు గురించి అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారి ప్రసంగం వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గేయాలు, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో వరంగల్ కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 ఒక సినిమా పాట. 8:45 వాన వెలిసింది నాటిక. రచన మరియు సమర్పణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:10 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 హరికథ. 11:00 చిత్రసీమ. 11:10 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం గురించి వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వకీల్ సా చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్ పాడుతున్న రామజోగయ శాస్త్రి గీతం.

0: Это пукало, но я кулавало. Сейчас пока кликло, Нэна. Ва!
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

విన్న ఆ పాట ఉప్పెన. చిత్రం నుండి జావేద్ అలీ పాడిన ఈ పాటకు సాహిత్యం శ్రీమణి. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ నంబర్ 08554. ప్రకటన విన్నారు.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. నార్పల నుండి సృజన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి పాట వినిపించమని కోరినది. మరి ఆమె కోసం ఆ సమయంలో వినిపించలేకపోయినాము. ఆ పాటని ఇప్పుడు వినిపిస్తున్నాము. సృజన గారు వింటున్నారని అనుకుంటున్నాను. నార్పల నుండి వారి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చిత్రసీమ కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట అతడు చిత్రముండి కార్తీక్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట అది. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

మాకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే మాకు చాటు

0: వేటగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. ఆ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట అంతులేని కథ. చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం. ఊయల లూపే యశోద బృందగానం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక

0: సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar sarvabhaumadhikaram prantiya samagrataku భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిస్త్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్తో రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వంపై ఆధారపడిన ఇరు దేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
2: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.

0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
1: డొమెస్టిక్ ఎల్పిజి ఘరేలు కుకింగ్ గ్యాస్ కే సంబంధ మే పిచ్లే 3 దినో మే 1 కరోడ్ 21 లాఖ్ బుకింగ్స్ రిసీవ్ హుయీ హై, ఉస్కే అగేన్స్ట్ 1 కరోడ్ 22 లాఖ్ డెలివరీస్ కీ గయీ హై ఔర్ 95% డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్ కీ గయీ హై.
0: రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది.

0: ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్టాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్టాల నుంచి ఒక్కో ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసనమండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సిబిటి మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వెంకటప్ప బృందం వారిచే విరాట పర్వం కీచకవద చెంచు నాటకం.

మిత ఓ రాజవదన, ఈ కీచకుండు నన్ను చూచి ఏమో యోచించుతున్నాడు. ఇంకా ఏమి చేయదునమ్మా తల్లి, చూడలేటికి కన్నెత్తి సొగసు మీర అకటని రూపు బంగారమాయనొక్క. ఏ భామ, ఏ కాంతమణి, ఏ లలనమణి, ఏ డుకల రంగ మరి మాటలాడితే బాలాని లోటి ముత్యాలు రాలు నటవే. తో దిమిత దిమిత దిమిత చక్క ధోం చక్క ధోం చక్క.

0: పదే కాంచుడు మళ్ళపై కాంతము సంగేసే వేముల పల్లె తోం తత ఘన తై తత ఘన తై తై తత తది ధో తగల హే తైద తైద తగల ఏ కాంతమని సఖి అని నెమ్మో ముసరిగా ఒక చంద్రుండో కృష్ణ పచ్చములందో కృచితనుందే
1: చిన్నగా చిన్నగా ఇది కాంత చిన్నగా చిన్నగా
0: ఒడిత నీ పాలిండ్లు కనుగా కవిరచనులో కరము సోకిన ఎంతో కందిపోయే చెల నీ చెక్కెళ్ళు కీడుగా కద్దమో రసహీన మగుసు ఎంతో పొసడి ఎందో ఏ కాంత ఏ లలనమణి వటి నీ నడుముతో చాటిగా కహరుల్ గురతరో రత సయల్ గృహలు దోలే కాంత ఏ మగువ మేటి నీ దగు సూపులకు కోటుబడియే నలతా మరుసిరములు కొన్ని నీళ్ళబడియే ఏ కాంతమణి ఏ భామ గాన నీదైన మేటి శృంగారమునకు సాటి ఒత్తురే దేవదోటులైనా దిమిత దిమిత దిమిత చక్క ధోం చక్క ధోం చక్కద ఏ భామా కావున మేడియకు యమూర్తము తేటలగును ధీటులగును నీ మాటలు వినగోరుచున్నాను. ఒక్క పలుకు పలకవే కలికి

తగిలించ అన్నా కీచక, మొగనాలిని నన్ని తాడుని తగులేమన్నా కీచక. సరే, మొగనాలి పలుకుతున్నవే నీ మొగండవడే భామ. గంధర్వుడు కలరన్నా కీచక, గంధర్వులకి ఎందుకే భామ. ఐదుగురు కలరన్నా కీచక, నీ కులమేవే భామ. శైరాంతి కులముదారన్నా కీచక, నీ నామదేహమేవే భామ. మాలిని అను నామదేహము గలదారన్నా కీచక. సరే, నీ చెరుండ్రు కాళమేమే భామ అన్నా కీచక. శైరాంతి సుదేష్ట సంగడ సైదాంతి పనులు ఆశింపుతున్నాడన్న కీచక. శబాస్ కాంతమణి, కొమ్మ సుదేష్ట దేవికి తమ్ముడనే సింహబలుడ దయ తోడుతా. కాంత, ఏ మగువ, ఏ లలనా, కెమ్మో ఈ ముద్దు సంగీయో

మదన బాణముడు నా ఇరుమ్మడి దొరకుండా నీ యొక్క యాలింగన మొసగవే భామ అన్నా కీచక. ఎడుకతో నాడువారులా తోడన్ పుట్టి త్రిచతనంబా పొడమి చెడి పొర కాంతలా కోడిన పాపమోగాదా గురుతారం తేజా పాపమోగా.

కోధముర కోధమి రావే ఏ మగుభాయే లలలాయే కాంతాయే తగహే తైద తైద తగహ. ఏ భామా, యమదండన కలిగినప్పుడు చూసుకుందాము కానీ ప్రకృతమున ఈ మన్మధుని బాధలు నివారించవే భామా అన్నా కీచిక అన్నా అన్నా బుద్ధులు.

హనుమన్నా అన్న కీచక పరసతి నికోరుట న్యాయం భవునా అన్నా నన్ను చెల్లెలగా మన్నన్నితో చూడో మన్నా మరులేలా నన్నా నాపై

ನಾಪೇನೆ ಕೋಮರುಳೆಲ್ಲ ನನ್ನ ತಲಂಗೋ ತಗದಿಂತ ನನ್ನ ಕೀಚಕ నా పైన గల మోహము విడిచి నన్ను చెల్లెలుగా భావించమని నా కీచిక. చెల్లెల వరుసైనా చేసుకోవచ్చులే భామ, అది ఇలాగ చేసుకోవచ్చులో చెప్పమని నా కీచిక. చెప్పేదల సవిస్తారం భామ. చెల్లెల చెల్లెల వనుసునో చల్లని పలుకులు బలికిన చెల్లున నీకు కాంత ఏ మగువ ఇట్ట ఇట్టి మాట రావడలే భామ. నాయుళ్ళముడకు తెలిసని ఇప్పుడు చెల్లల వాణి

ఏ భామ, శ్రీకృష్ణుడు చెల్లెల వరుసైన రుక్మిణీదేవిని భార్యగా కైకుని ఉండలేదేవి భామ అన్నా కీచక. ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు చెల్లెల వరుస ఎట్లాడు చెప్పుకున్న కీచక. కాదు భామ, తన మేనత్త కుమారుడైన శిశువారునకో మేడమామ కూతురు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు చెల్లెల వరుస కాదా భామ. కయంబెరుగ కయతని అన్న కీచక. మాయా పరవశమునంది మదిగా అనకనా దయసునందును మాకులు కోయన్ పోయధో పండ్లో కోతోరు నన్నా నే కోని

ಬೇಕೋ ನೆನೋ ಕೋತೋರು ನನ್ನ ತಲಂಗೋ ತಗದೆ ತಗದೆ ಮಿತ್ರ ಅನ್ನ ಕೀಚಕ ಕೂತುರು కూతురుని వేడుకొన్నా నన్ను పట్టుడకు నీకు నీతి కాదన్న కీచక కూతురు వరుసైనా కూడుకొచ్చిరే భామ అది ఎలా కూడుకొచ్చునో చెప్పమన్న కీచక చెప్పేది నేను సవిస్తారం విను కూతురు కూతురు వనుసునో ఏత వల్లే నెట్టి మాటలు ఇట్లాడంగా భామ ఏలన్నా బాగా ఆలోచించుకోవే భామ నీతి జగునే నీకిప్పుడు కూతురు

బావా, బ్రహ్మదేవుడు తన కూతురు వరుసైన సరస్వతీదేవిని భార్యగా గైకొని ఉండలేదేమే భావ అన్న కీచక, బ్రహ్మదేవునికి ఆ సరస్వతీదేవి కూతురు వరుస ఎత్తాడు చెప్పుకున్న కీచక, కాదు భామ, తాను పుట్టించే సరస్వతీదేవి తన కూతురు కాదేమి భామా,

ಇನ್ಯಾವ ಸೈತ ಖಡ ಸೈ

నా కీచక, పరస్థితిలో పొందుకోరి రావును ఆదిగా కలవారు, చెడుపోటు ఎరుగులేదేమో నా కీచక. ఏ భావమని ఈ గొడ్డు మాటలు విడిసి నీ కుచ్చమ్ముడు అంటే ఏ భావ అన్నా కీచక, నేను ప్రతివర్తన కూడా నా కుచ్చమ్ముడు అంటు నీకు నీతి ఎట్టగలుగున్నా కీచక. భరత్కారమని నీ కుచ్చమ్ముడు అంటే నీ భామా,

పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే విరాట పర్వం కీచక వద చెంచు నాటకం విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడ్ కోడ్ నంబర్ 0854. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు DDGKY ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998లో హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే ఆర్ అండ్ బి

సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ ఉంటారు. అట్లాగే నాక్కి డైరెక్టర్ జనరల్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా నాక్కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కానీ స్టేట్ లో కానీ జిల్లాలలో కానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27-28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి మెయిన్ గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో నాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆర్పిఎల్, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ అట్లాగే పీజీ కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే నాక్ లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో, ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్టుగా అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్ళే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ముఖ్యంగా నాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది కంపల్సరిగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మ్యాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్లు, సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పుకోగలుగుతారు, అది కట్టినా వీళ్ళ బిల్డింగ్ కట్టినా ఆ సార్ బిల్డింగ్ కట్టినా ఈ ప్రాజెక్ట్ ఇలా చేసినా అని చెప్పగలుగుతారు, కానీ సరి స్కిల్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వర్క్ పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే ఆర్పిఎల్ అంటే రికగ్నైజ్డ్ ప్రియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా, కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ లేకుంటే సైట్స్ లో కానీ లేదా మా ఇన్స్టిట్యూషన్కి వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ వీళ్ళకి 1 డే ఆర్పిఎల్ అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్లకు మా ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ తో మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము. సో ఇవన్నీతో పాటు టామ్కమ్ లో కూడా, టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వారి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళకి పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నాక్ గత 27 ఏళ్ళ నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి, ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్, అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, నాక్ లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ వీళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళకి నేర్చుకుంటే వాళ్ళు ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా, సో లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నీళ్ళ దక్కుని వాళ్ళ ఆదాయాన్ని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో
ఈ ప్రోగ్రామ్స్ కి తప్ప

తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి, జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకొని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర డిడిజీకేవై ప్రోగ్రామ్. ఈ డిడిజీకేవై ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఎన్ఎస్డిసి నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కరికులము, వాటితో పాటు వాళ్ళకు కంప్యూటర్గా సాఫ్ట్ స్కిల్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే ఐటీ స్కిల్స్ కానీ, వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటన్నిటిని కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్లో ఇంటర్వ్యూ పెట్టి

స్కిల్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే ఐటీ స్కిల్స్ కానీ, వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వీటిని అన్నింటినీ కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి న్యాక్లో, డీడీజీకే ప్రోగ్రాంలో కానీ, ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరైన రిజల్ట్ ఉండి అతను కనుక పరిపూర్ణంగా బయటకు వెళితే కనుక 100% ప్లేస్మెంట్ న్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం, కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబు, కొత్త వ్యక్తులు, అక్కడ కొత్త పరిసరాలు, ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్టులో కొన్ని రోజులు వర్క్ చేస్తే, లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే, డిఫరెంట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఈరోజు ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏఐ వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేటువంటిది అవసరం. ఈ రోజున టెక్నాలజీ రాను రాను, గత 20 సంవత్సరాలకున్ను ఈ రోజుకు మనం పోల్చుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. సో ఆ టెక్నాలజీని కనుక మనము దాన్ని బేరీజు వేసుకొని దానిపై నైపుణ్యత సంపాదించుకొని ముందుకు వెళ్తే నిర్మాణ రంగంలో కొల్లలుగా ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాటితో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇస్తున్నటువంటి వివిధ రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆసక్తి చూపండి. ఒకసారి మా వెబ్సైట్ చూడండి మీరు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే గనక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా నాక్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయట దేశాలకు అంటే ఇజ్రాయెల్ కానీ, లేదా దుబాయ్ కానీ, లేకుంటే ఇంకా దుబాయ్కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా కానీ, లేకుంటే టాప్కమ్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ కదా. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్ట, ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు, లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్, మాకు అన్ని తెలుసు, ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. నాక్ సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్ అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ, లేకుంటే ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు, బట్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా పేరు చేస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు. అంటే పిఎం విశ్వకర్మతో పాటు పిఓసి డబ్ల్యూడబ్ల్యూబి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, టీజీఎంఎఫ్సి ఉంది, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, అట్లాగే ఇతర కార్పొరేషన్లన్నీ కూడా నాబార్డు ఉంది. ఈ మధ్యలో మాకు వారధి ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా కూడా స్కిల్ డెవలప్మెంట్ లో నాక్కి స్పాన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నాక్కి. మీకు అవసరమైన ప్రోగ్రామ్స్, మీకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏ జిల్లాలో ఉన్నా
ఆ జిల్లాలోకి వెళ్ళి మీరు

0: జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. సో కాబట్టి నిరుద్యోగ యువత మీరు ఎప్పుడు కూడా అరే నిర్మాణ రంగం అంటే ఇది కష్టించి పనిచేయాలి, హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఎట్లా, మనం సాఫ్ట్ కార్నర్లో వెళ్దాం, సాఫ్ట్ వర్క్కి వెళ్దాం అని అనుకుంటే కనుక చాలా నష్టపోతారు. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతో కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయముతోని నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెలకువలన్నీ కూడా నాకులు నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ, మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టరు అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరూ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్ అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ను కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్లకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా సువర్ణ సుందరి చిత్రం నుండి పి సుశీల పాడిన సముద్రాల గీతానికి సంగీతం పి ఆదినారాయణరావు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

0: పరదేశి చిత్రం నుండి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత నిర్వహణలో సుజాత ఎంఎం కీరవాణి పాడిన పాట ఇది. ఈ పాటకు సాహిత్యం వేటూరి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: శ్రోతలు 101.7 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బంగారరాజు చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్ పాడుతున్న బాలాజీ సాహిత్యానికి సంగీతం అనూప్ రూబిన్స్.

వినబోయే పాట శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడుతున్న ఈ పాటకు సీనియర్ సముద్రాల సాహిత్యం అందించగా సంగీతం టీవీ రాజు.

తర్వాత పెళ్ళాంబూరెళ్తే చిత్రముండి హరిహరన్ కల్పన పాడిన ఈ పాట.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా పాట వింటున్నారు. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ రాష్టపతి ద్రౌపదీ ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధనం వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు పక్షాలు ఆసక్తి చూపాయని సమావేశం అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాత్రికేయులకు వెల్లడించారు. మయన్మార్ అధ్యక్షుడి పర్యటన రెండు దేశాల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఇరుపక్షాల ఉమ్మడి నిబద్దతను మరోసారి పునరుద్ఘాటించిందని ఆయన వివరిస్తూ,

0: bilateral trade between India and our exports are slightly over $600 million and Myanmar's exports are slightly over $1.5 billion. The president of Myanmar also took the opportunity. The focus, obviously, of that part of the visit is technology, energy and infrastructure cooperation. Commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region. The Myanmar president also extended an invitation to Prime Minister to visit Myanmar at mutually convenient dates.
1: ప్రధానితో సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్ చేరుకున్న మయన్మార్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఇక రేపు పలు వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలు క్షేత్ర పర్యటనల కోసం ముంబై నగరానికి వెళ్లనున్నారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్ 18 మస్కట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ రాజు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పలు దఫాల సమీక్షల అనంతరం ఈ ఒప్పందం నేటి నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. ఒమన్తో భారతదేశ సంబంధాలలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనాలను అందించే వాణిజ్య భాగస్వామ్యాలను ఈ ఒప్పందం పెంపొందిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98%. Exports to Oman. As Prime Minister Narendra Modi said in Muscat, SEPA is a blueprint of our shared future. And that blueprint is already taking shape.
1: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8 తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11 తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18 తేదీన ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను వెల్లడించనుంది. పీఎం స్వనిధి పథకం 6 పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్దిదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాలను మార్చడంలో పీఎం స్వనిధి పథకం విశేషంగా దోహదపడిందని అన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు లభించాయని ప్రధానమంత్రి వెల్లడించారు. పీఎం స్వనిధి అనేది విశ్వాసం, గౌరవం, సాధికారతల పునాదిపై ఆధారపడిన పథకమని స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకం లబ్దిదారుల ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, సరఫరా సజావుగా సాగేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను అందుబాటులో ఉంచుతున్నాయని తెలిపారు. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పంపిణీలో జరిగే అక్రమ నిల్వలు, అవకతవకలపై నిఘాను పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. గత 3 1,300 దాడులు నిర్వహించి 7 అరెస్టు చేసినట్లు సుజాత శర్మ వెల్లడిస్తూ,
3: एलपीजी से संबंधित 10 एफआईआर रजिस्टर हुई हैं और 3 लोगों को अरेस्ट किया गया है. ओएमसी ने भी 407 एलपीजी डिस्ट्रीब्यूटरशिप्स पर सरप्राइज इंस्पेक्शंस किए हैं और 42 एलपीजी डिस्ट्रीब्यूटर्स पर पेनल्टी लगाई है. पेट्रोल और डीजल से संबंधित पिछले 3 दिनों में लगभग 1300 रेड कंडक्ट की गई है. 960 लीटर पेट्रोल और 2194 लीटर डीजल सीज किया गया है. 18 एफआईआर रजिस्टर हुई है और 7 लोगों को अरेस्ट भी किया गया है.
1: నీట్ యూజీ 2026 పునః

0: పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎంపీ సుధాకర్ సింగ్ సహా ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేత్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులలో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, నేల పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం రుతుపవనాలు బలంగానే ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. రుతుపవనాల రాక నేపథ్యంలో ఈ రోజు నుండి రాబోయే 5 రోజుల పాటు కేరళం అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపురలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. హాంకాంగ్ వేదికగా జరిగిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ చారిత్రాత్మక రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నమెంటులో భారత్ మొత్తం 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ 19 పతకాలలో 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈ రోజు సమావేశమయ్యారు. భారత్, ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం ఒక పాట. అంజీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధికా పాడిన ఈ పాట.

పాటు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ముందుగా మోహరా చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ కవితా కృష్ణమూర్తి పాడుతున్న ఆనందభక్షి గీతం ఇది.

తర్వాత మేరే జీవన్ సాతి చిత్రం నుండి ఆశా భోన్స్లే పాడుతున్న ఈ పాటకు సంగీతం ఆర్డి బర్మన్.

చిత్ర జగత్ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట తేరే నామ్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ పాడుతున్న ఈ పాటకు సమీర్ సాహిత్యం అందించగా సంగీతం హిమేష్ రేష్మియ. శ్రోతలు చిత్ర జగత్ కార్యక్రమంలో చివరిగా పాట వింటున్నారు. సమయం 9 గంటలకు అవుతుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఇద్దరు మిత్రులు చిత్రముండి పార్థసారథి చిత్ర పడిన ఆ పాటకు సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం మణీష్ శర్మ. కార్యక్రమంలో తర్వాత ఇంద్రధనుస్సు చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడుతున్న వేటూరి గీతానికి సంగీతం రాజ్ కోటి.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడ్ కోడ్ నంబర్ 08554. ప్రకటన విన్నారు. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట.

దినబల నమ్మా మీరు దినబల నయ్యా తిలక్కు.

బలనయ్యా నిలకు చెప్పు వేదాంతం తీయని అనుభవ సారం వినబలనమ్మా మీరు వినబల

విన్న పాట పెద్దక్కయ్య చిత్రముండి పిఠాపురం పాడిన పాటకు కోసరావు సాహిత్యం అందించగా సంగీతం ఘంటసాల. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆజాద్ చిత్రముండి అభిజిత్ బృందం పాడుతున్న ఈ పాట.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికాసేపట్లో కర్ణాటక సంగీత కార్యక్రమం.

శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గార్ల గాత్రద్వయం వింటారు. వయలిన్ సిహెచ్ రమ్యాకిరణ్మై, మృదంగం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ముందుగా సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తయ్య భాగవతార్ కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి గారుల గాత్రద్వయం వింటున్నారు. వయోలిన్ సిహెచ్ కిరణ్మయి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. తరువాత తందనాన, బౌళిరాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.

0: మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గారుల గాత్రద్వయం విన్నారు. వయోలిన్ సిహెచ్ రమ్యకిరణమయ్యి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో 12 ఏళ్ల పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం మరి కాసేపట్లో. Oh.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరు ఇంతవరకు 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం గురించి వార్తా విభాగం నుంచి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు రచించిన గానం చేసిన సుందరకాండ 4వ భాగం. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీ బి సురేంద్రనాథ్. 6:35 సేద్యశుద్ధుల కార్యక్రమంలో చిలకడ దుంప సాగు వివరాల గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు. ఇక రేపు ఉదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన పిల్లలలో ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు ఇచ్చే సూచనలు. అనంతరం రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రేపు ఉదయం 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి వివరాలు వింటారు. అనంతరం లలిత గీతాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం. ఇక 10:17 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి మరియు విజయవాడ కేంద్రం నుండి వింటారు. రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం. రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రాత్రి 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట వ్యర్థాలను పొలంలో కాల్చడం వల్ల నష్టాలు ప్రమాదాలు గురించి అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారి ప్రసంగం వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతాలు, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో వరంగల్ కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 8:40 ఒక సినిమా పాట. 8:45 వాన వెలిసింది నాటిక రచన మరియు సమర్పణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 హరికథ, 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:10 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:48 కావస్తుంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపు ఉదయం 5:53 101.7 MHz